0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఇంద్రియాలు ఏవేవైతే ప్రపంచంలోంచి స్వీకరిస్తున్నాయో అవన్నీ అన్నములు. ఈ అన్నములన్నీ ఎవడ ఏర్పరుస్తున్నాడో, అంటే ఐశ్వర్యములన్నీ ఎవడ ఏర్పరిచాడో ఆ ఈశ్వరుడే. అన్నానాం పతయే నమః, ఈ మాట అనుకున్న వాడికి ఏ ఐశ్వర్యాలకు లోటుండదు. వాడి బ్రతుకుకి కావలసిన పోషణే అన్నం. వాడి ఇంద్రియాలకి నీ ఏది పోషిస్తుందో అది అన్నం. ఆ అన్నాలు సమకూర్చేవాడు ఆయన. ఈ అన్నం అనేది మన ధర్మం మీద ఆధారపడి ఉంటుంది కనుక బభృషాయ వివ్యాధినే నానాంపతయే నమః అని అన్నమునికి ఇంత అర్థం చెప్పాడు. ఈ అన్నాలు ఇచ్చేవాడు అన్నం ద్వారా ఇచ్చే పుష్టి కూడా ఆయన ఇస్తాడయ్యా. అందుకు తర్వాత నామం నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయే నమః. ఇక్కడ నుంచి మీకు అనేకములైన విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. హరికేశాయ, ఇక్కడ హరికేశాయ అంటే పరమేశ్వరుడి స్వరూపం చెప్తున్నారు. పచ్చని కేశములు కలవాడు. పచ్చని కేశములు అనగా వ్యక్తికి గాని హరికేశ అని వర్ణించామంటే నల్లని జుట్టు కలవాడు అని, అంటే పచ్చగా ఉన్న జుట్టు, పండిపోయిన జుట్టు కాదు. హరికేశాయ అని వర్ణించడంలో అది విశేషం. పచ్చని జుట్టు అంటే నల్లని జటాజూటం కలిగి ఉన్నటువంటి వాడు ఆ శివుడిని ఇక్కడ మనం ధ్యానించాలి. ఉపవీతినే, యజ్ఞోపవీతం వేసుకొచ్చున్నట్ట ఆయన. అందుకే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్. ప్రజాపతి అంటే సమస్తములైన ప్రజలకు, అంటే జీవకోటికి. ప్రజలు అంటే మానవులు మాత్రమే కాదండి, ప్రజ బాగా పుట్టినవి అని అర్థం. ఈ పుట్టిన వాళ్ళంతా ప్రజ. ఈ జీవకోటికి అంతటికీ ఎవడు పతో అతడు ప్రజాపతి. ఈ ప్రజాపతి అయిన ఆయనకి సహజంగా ఉంది యజ్ఞోపవీతం. అంటే మనకు కర్మ చెయ్యాలి అంటే యజ్ఞోపవీతం ధరింపజేసి అర్హతనిస్తారు. మరి విశ్వకర్మను చేయాలంటే ఆయనకి ఆవిడ యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయన కన్నవాడు ఎవడైనా ఉంటే యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయనే తనంత తానైన వాడు కనుక విశ్వకర్మంతా చెయ్యడానికి ఆయన యజ్ఞోపవీతంతోనే వచ్చాడు. ఆయన ప్రజాపతే యత్ సహజం పురస్తాత్, తనకు తానుగా విశ్వమనే యజ్ఞానికి చెయ్యగలిగిన అధికారం తనంత తాను పొందిన వాడు గనక ఉపవీతినే అన్నారు. అలా ఉన్నవాడు పుష్టానాం పతయే నమః, పుష్టలకు పతి అంటే. ఇక్కడ మనకి బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుణ్ణి వర్ణించారు. అంటే బ్రాహ్మణే శివుడా అండి, ఎవరు కాదండి, ఇట్టాడు బుద్ధుడు కళ్ళు చాలా తొందరగా పుడతాయి, తర్వాత ఏం చెప్తున్నాడు అనేది వినరు. చాతుర్వర్ణీయములు పరమేశ్వర స్వరూపాలే. విశ్వన గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఈశ్వరుడని చెప్పినప్పుడు చాతుర్వర్ణ్యములు ఆయన స్వరూపములే. చాతుర్వర్ణ్యములలో సమాజానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి జరగాలి. వాడి ద్వారా సమాజం జరిగినప్పుడు, అంటే సమాజం పోషించే పరమేశ్వరుడు ఆ పోషించే శక్తిని ఒక్కొక్క వర్గానికి ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ జీవుడి కర్మగతి ప్రకారంగా వాడికి ఆ దేహంలో ఆయా శక్తుల్నిచ్చి బాధ్యతల్ని పెట్టాడు. అందరూ యజ్ఞాలు చేస్తామంటే మిగిలి పనులు ఎవడు చేస్తాడు? అందుకు ఒక రకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేటువంటిది పరమేశ్వరుడు విశ్వంలో అందరికీ పెట్టాడు. మనకే కాదు, గ్రహాలలో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి, వృక్షాలలో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి, రాళ్లల్లో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి. రాళ్లల్లో చాతుర్వర్ణ్యాలు మీకు తెలియాలి అంటే స్థపతులను అడగండి, చెప్తారు. ఏది బ్రాహ్మణ శిల, ఏది క్షత్రియ శిల, ఏది వైశ్య శిల, ఏది సుందర శిల, ఏ శిల ఏ శిల్పానికి వాడాలి, ప్రతి దానిలో ఉంది. బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు ఆ శిల, దానికో స్వభావం ఉంది. ఇలా వీటన్నిటికీ ఉన్నాయి. అందుకు వీటన్నిటికీ ఆది ఆయనే. అందుకే పరమేశ్వరుడు చాతుర్వర్ణ్య స్వరూపుడుగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దీని తర్వాత క్షేత్రాణాం పతే ఉంది, వాణిజాయ ఉన్నది, ఇంకా అన్నీ ఉన్నాయి. అయితే అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడ దాకా ఎందుకు చెప్పానంటే ఇక్కడితో ఆగిపోయి మనం ఎక్కడికో పోతామని అన్నీ చెప్పాడని ముందు చెప్పి దీని గురించి చెప్తున్నాను. హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః అని చెప్తున్నారు. ఎందుకంటే అన్నానాం పతయే నమః అని చెప్పి ధర్మం చెప్పిన తర్వాత బ్రాహ్మణుణ్ణి ఎందుకు చెప్పారంటే ఆ వేద ధర్మాన్ని విశ్వంలో ప్రతిష్ట చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. ఆ బాధ్యతని వాడు విస్మరించడం చేతనే ఇప్పుడు మనం ఈ దౌర్భాగ్యంలో ఉన్నాం. మరికే కారణం కాదు, ఇది నిర్భయంగా చెప్తున్నాం. బ్రాహ్మణుడు సంధ్యావందనాది నిత్య కర్తవ్యాలు కూడా విడిచిపెట్టి భ్రష్టత్వం పొందడం వల్లనే వాతావరణంలో కాలుష్యం ఏర్పడింది. సస్పింతిక అనే యజ్ఞద్రోహ శక్తులు విజృంభించాయి. వాటి కారణంగానే అందరి బుద్ధుల్లోకి కలిప్రవేశించి ఈ నాశనానికి హేతువయ్యాడు. అందుకే కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వద్దకు కొంతమంది వెళ్ళి ఏమంటే కన్వర్షన్స్ ఎక్కువైపోతున్నాయి, మీరు తప్పకుండా చూడాలండి అన్నాడు. నాయన సంధ్యావందనం చేస్తున్నావా అన్నారు. లేదండి అని. అప్పుడు నీకెందుకయ్యా, ఎవడే మతంలో మారితే నువ్వు నీకెందుకు, నీ మతధర్మం నువ్వు పాటించినప్పుడు అది ఉంటే ఎందుకు పోతే ఎందుకు, ట్యాగ్ పెట్టుకోవడం ఆ మతం అంటే అనుష్ఠించడం. మతం అనుష్ఠించాలి, నువ్వేం చేస్తున్నావు? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రుద్రం చెప్తున్నప్పుడు శివజ్ఞానాన్ని మనం గ్రహించుతున్నాం. ఈ రుద్రం గ్రహించడమే జ్ఞానం, ఈ జ్ఞానమే పురాణాదుల్లో అంతా ఉంది. దీని ఆధారంగా అవితవి తీసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ రుద్రాన్ని సక్రమంగా నిత్యం స్వరసహితంగా చదివి ఉచ్చరించి ఆరాధించవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. మిగిలిన వారందరూ రుద్ర నమక స్తోత్రం మొదలైనవి చదువుకోవచ్చు, అందుకే వాటిని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మహర్షులు లోక క్షేమం కోరుకున్నారు, అందుకే వ్యాసదేవుడు, వేదాలను వ్యాసం చేసిన వ్యాసదేవుడే, వేదాల్లో ఉన్న రుద్రం వైదిక మార్గంలో ఉంటూ వేదాధ్యయన తత్పరులై ఉపనయన సంస్కారం కలిగిన వారికి బాధ్యతగా అప్పగించి అదే మిగిలిన వాళ్ళందరూ ఫలితం పొందడానికి స్తోత్ర రూపంలో అవే భావాల్ని అవే అక్షరాలని తీసుకుని సమకూర్చాడు. ఆయన ఎవరు సమకూర్చగలరు? మళ్ళీ ఋషే సమకూర్చగలడు. ఆయన అలా చేశారు కదండి, నేను వేదమంత్రాలంటే పలికి శ్లోకాలు రాస్తానంటే కుదరదు. ఎవడు దర్శించాడో వాడే దాన్ని ఎలాగ మోడిఫై చేసి ఇవ్వాలి ఆయనకి తెలుసు. ఔషధాన్ని ఏ విధంగా మలచి రోగికి తగ్గట్టు ఇవ్వాలో డాక్టర్కే తెలుస్తుంది. అంతేగాని మనంతరం మనం వచ్చి దాన్ని డైల్యూట్ చేయాలా లేదా డెన్సిఫైడ్ చేయాలా మనమెవరు నిర్ణయించగలం? అదేవిధంగా ఋషి మనకి రుద్ర నమక స్తోత్రం మొదలైనవి ఇచ్చారు. ఇవన్నీ కూడా అందరూ పారాయణ చేయొచ్చేది స్తోత్ర రూపంలో ఉన్నవి. అవి కొన్ని ఇక్కడ అందుబాటులో పెట్టాం, రేపు మాపో వాటిని కూడా అందరికీ అందజేసి ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అందరూ పారాయణ చేయవచ్చు. విష్ణు శాస్త్రం ఇవన్నీ కూడా మనకు ఆ వైదికమైన విశ్వశక్తిని గ్రహించడానికి మహర్షి వేదవ్యాసుల వారు అందరి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ మిగిలిన వారందరూ ఎవరైతే బ్రాహ్మణులు అనిపించుకుంటున్నారో వారు ఈ జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి. అంటే అర్థం బ్రాహ్మణుడికి చేసి మోక్షం పొందిపోతాడని కాదు, ఎవడు వాడి పని పూర్తి చేస్తే వాడికి రిలీవ్ ఉంటుంది, అవునా లేదా అండి? ఆఫీసులో వాడు పని పూర్తి చేస్తే అయ్యింది నీ పని వెళ్ళు అంటాడు, పని చేయకపోతే రాత్రి కూడా కూర్చోబెడతాడు ఆయన. కనుక మన పని మనం చేయాలి. అదేమిటి? బ్రాహ్మణుడు మంత్రంతో ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఉన్నవాడు, వాడు ఆ బాధ్యతను విస్మరించరాదు. అందుకు చక్కగా చదివేటటువంటి యోగం మనకు ఉపనయనం చేసి ఇచ్చారుగా గాయత్రి. ఆ తల్లిని జపం చేసుకుని తద్వారా రుద్రం పురుషసూక్తం శ్రీసూక్తం నేర్చుకుని వాడు పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఆయనే అన్నీ ఇస్తాడండి. ఆఖరికి ఎంత బాధాకరమైన విషయం వచ్చింది అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికని వృత్తిగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే వాళ్ళకి మంత్రం వచ్చు, కానీ మంత్రానికి అర్థం తెలియాలని నేను అనట్లేదు. మంత్రం చక్కగా ఉచ్చరిస్తూ అది ఉచ్చరించడానికి కావలసిన పవిత్ర జీవనాన్ని కాపాడుకోవాలి. మిగిలిన వాళ్ళు పవిత్రంగా ఉండడం ఉండకపోవడం అనేది వ్యక్తిగతం, వాడు పవిత్రంగా ఉంటే వాడు కాపాడబడతాడు. కానీ విప్రుడైనటువంటి వాడు ధర్మాన్ని తప్పితే వాడు భ్రష్టం అవ్వడమే కాక ప్రపంచం భ్రష్టమవుతుంది. వాడికి బాధ్యత అండి సత్యాది గుణములు. వాడికి లోభం ఉండకూడదు. ఏం చేస్తామండి, మాకు మాత్రం సుఖాలు ఉండవా అన్నాడు ఒక వేద పండితుడు. మేము పిలకలు పెట్టుకోవాలా, మేము పంచులు వేసుకోవాలా, మేము పైనేమో ఉత్తరీయాలు వేసుకోవాలా, మీరందరూ ప్యాంట్లు వేసుకు తిరుగుతారా, మీ పిల్లలేమో మిడిలు వేసుకుంటారు, మేమేమో చీరలు కట్టుకోవాలా, ఇలా అన్నాడండి ఒక ఆయన. అసలు ఫ్యాంటు వేసుకుంటేనే అందమని పంచి కట్టుకుంటే జుగుప్స్ అనే భావం ఎవడు పెట్టాడండి? వాడా గొట్టం తెచ్చకముందు ఇక్కడ ఎవరికి ఏం కట్టుకునేవాళ్ళు? ఇక్కడ ఈ దేశపు వస్త్రం అది, అది కట్టుకునేవాడు బ్రాహ్మణే కదా, అందరూ కట్టుకునేవారు. ఈ పవిత్ర కర్మ చేసేవాడికి వస్త్రం ఉంది, దాని రహస్యం చాలా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే బాగా నశించిపోతున్నది బ్రాహ్మణ ధర్మం గనక. ఎందుకు నశించిపోతుంది? వీడి బద్ధకం ఎక్కువ గనక. బ్రాహ్మణ్యం ఎందుకు పోతుందంటే సోమరితనం వల్ల, మరి దేని వల్ల కాదు. ఇహ క్లేశాయ తపసే బ్రాహ్మణ జన్మ ఎందుకు వచ్చిందంటే కష్టపడ్డానికి వచ్చిందయ్యా. వాడు హాయిగా 8 వరకు పడుకుంటాను, బెడ్ కాఫీ తాగి లేస్తాను అంటే కుదరదు వాడికి. వాడు సకాలంలో లేచి సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుని దేవతార్చన 8 కర్మలు కనీసం ఒక్కటి, సంధ్యావందనం దేవతార్చన ఈ రెండు ముఖ్యం కనీసం. అది చేసుకుని రుద్రం చదువుకునేటటువంటి యోగ్యత కలిగిన జన్మ వచ్చినందుకు సంతోషించి ఇది చెప్పగలిగే జన్మ వచ్చిందే, ఎంత అదృష్టం. అందుకు రుద్రం నేర్చుకుని ఆ రుద్రంతో శివుడికి అభిషేకం చేస్తే వాడు బాగుంటాడు, వాడు ఇల్లు బాగుంటుంది, వాడున్న ఊరు బాగుంటుంది. అందుకు నేర్చుకోవాలండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ప్రతి బ్రాహ్మడు అంటే ఆ ఊరు బాగోదా అండి. అందుకన్నారు ఏ ఊళ్ళో విప్రుడు ఉంటాడో ఆ ఊరు వెళ్ళు అని. అందుకు ఆ పని చేస్తున్నాడు గనక వాడిని భూసురుడు అన్నారు. అంతేగాని నేను భూసురుడిని దండం పెట్టు, నేను ఫలానా దానిలో పుట్టాను కనుక సంఘం పెట్టాను, దాన్ని మ్యారేజ్ బ్యూరో లెవెల్లో నడుపుతూ బ్రాహ్మణ సంఘం అండి. బ్రాహ్మణుల సంఘమా, బ్రాహ్మణత్వ పరిరక్షణ సంఘమా? బ్రాహ్మణత్వాన్ని పరీక్షించుకోవాలి. ఎవడి ధర్మం వాడు గుర్తెరిగినప్పుడు ప్రపంచం బాగుంటుంది. ఈ ధర్మము నిలపవయ్యా అని మనం ఆ స్వామిని హరికేశాయ ఉపవీతినే ఆది బ్రాహ్మణుడైన పరమశివుని, అందుకంటే పరమశుచి స్వరూపుట్ ఆయన ఆది బ్రాహ్మణుడైన, ఎంత శుచిగా ఉంటాడో పాపం. ఎప్పుడిప్పుడు మరో చోటకు వచ్చినప్పుడు కనిపిస్తాడులేండి ఎలా ఉంటాడో. సరే ఇప్పుడు ఇది చూద్దాం. అన్నీ ఆయనే అయితే ఆయన అన్ని రకాలు ఉండగలరు, కానీ మనం అలా అన్ని రకాలు ఉండద్దు. ఎవడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ఆయనకేం పోయి విషయం కూడా మింగడు. అందుకు ఎవడు ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గానికి ఆయన ఆదర్శం అని చెప్పడం ఇందులో అంతరార్థం. బ్రాహ్మణ ధర్మానికి ఎవరు ఆది? పరమేశ్వరుడే ఆది. బిడ్డ ఎలా ప్రవర్తించాలో అన్నిటికీ ఆది తండ్రే, ఆయన అనుసరించే వెళతాం. అదే జగత్ పిత అయినటువంటి ఆ జగత్పతి, పశువునాం పతి అన్నానాం పతి అయిన పరమేశ్వరుడు ప్రతి మార్గానికి తానే గురువై ఉన్నాడు. నాయన అన్నం తిను అంటే ఎలా తినాలో అమ్మ నేర్పాలి, నాయన నడువు అంటే ఎలా నడవాలో అమ్మ నేర్పాలి, అవునా లేదా? అలాగే పరమేశ్వరుడు ప్రతి మార్గంలో తాను నడిచి నడిపించాడు. అందుకే ఆయన కూడా ప్రజాపతేర్జత్ సహజం పురస్తాత్ అలా ఉన్నటువంటి వాడు. ఉపవీతిని ఆయన పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతిట ఆయన. ఈ విషయానికి మనకి వేదాల్లో ప్రమాణాలు కనిపిస్తాయి. ఆది బ్రాహ్మణమీశానం అన్నారు, ఆది బ్రాహ్మణుడైనటువంటి ఈశ్వరుడు అని. ఒక మంత్రంలో చెప్తూ త్వం దేవేషు బ్రాహ్మణోసి అని అంటారు. ఓ పరమేశ్వర నువ్వు దేవతల్లో బ్రాహ్మణవయ్యా అన్నారు. పరమేశ్వరుడు దేవతల్లో బ్రాహ్మణుడ, శుచిస్వరూపుడు, అగ్ని బ్రాహ్మణుడు, అదొక విశేషం. ఇలా బ్రాహ్మణుడు వేదాధ్యయన తత్పరుడై ఆ వేదమనే అగ్ని తనలో రగుల్చుకుంటాడు గనక అగ్నిలో ఆహుతి వేసినట్లుగా బ్రాహ్మణుడికి సమర్పణం చేసుకోవడం. ఎన్నో రహస్యాలున్నాయి బ్రాహ్మణ వ్యవస్థలో. ఇలాంటి ఆది బ్రాహ్మణ స్వరూపుడైన పరమేశ్వరుడు పుష్టానాం పతయే నమః, వైదిక ధర్మ రక్షకుడు బ్రాహ్మణుడంటే తద్వారా పుష్టి లభిస్తుంది ప్రపంచానికి. ఆ పుష్టులన్నిటికీ పతి మళ్ళీ పరమేశ్వరుడే. పుష్టానాం పతయే నమః, ఆ వచ్చిన పుష్టి బ్రాహ్మణుడికే కాదండి ప్రపంచానికి పుష్టి. అయ్యా ఊళ్ళో ఎవడికో వ్యాధి వస్తే బాధ వస్తే తీర్థమిచ్చే బ్రాహ్మడు ఉండాలి ఆ ఊళ్ళో, అంటే అభిషేకం చేసుకునే బ్రాహ్మడు ఉండాలి, అది విశేషం. అందుకే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును గురుడు, చొప్పడిన ఊరనుండు చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతి అన్నారు. అక్కడ ఆ విప్రుడు ఉంటే వాడు నిలుపుతాడు. అంతేగాని దాని వృత్తిగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వృత్తికి తగ్గ అర్హత పాటించాలి. సంధ్యావందనాలు కూడా చేయకుండా పౌరోహిత్యాలు పూజారిత్వాలు చేస్తున్న వాళ్ళు ప్రబలిపోతున్న రోజుల్లో ఆలయాలను ఎలా రక్షిస్తామండి? ఇదొక పెద్ద బాధ. లోపల నుంచే కుళ్ళిపోతున్న ఫలాన్ని బయట నుంచి రక్షించలేము. అందుకే మా దేవాలయాల మీద ప్రభుత్వాల పరంగా వస్తున్న ద్రోహాలు, ఇతర మతాలకు చేస్తున్న ద్రోహాలు రాస్తున్నామే, ఇవి బయట జరుగుతున్న ద్రోహాలని చెప్పడం. లోపల అనకూడదు కానీ మద్యపానాలు చేసి పూజ చేస్తున్న పూజారులు ఉన్నారు, ఇది దౌర్భాగ్యమైన. ఇది చప్పట్లు కొట్టే హర్షించవలసిన విషయం కాదండి బాబు. బా ఆ చప్పట్లు కొడితే అభినందిస్తున్నారు అనుకోగలరు వాళ్ళు, జాగ్రత్త. అంతేకాదు మరొక వైపు శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఖడ్గమాల శ్రీ సూక్తం వాడు చదువుతాడు, మనం కుంకుమ వేస్తాం, వాడు మంత్రం వల్ల శక్తి వస్తుందని. 16 రుక్కుల శ్రీ సూక్తంలో 1600 అపశబ్దాలు అపస్వరాలు. వాడికి అర్థం తెలియకపోయినా పర్వాలేదు, ఉచ్చారణ కూడా తెలియకపోతే ఎలా అండి? అలాంటి వాడు పూజిస్తే శివుడు కూడా శిలైపోతాడు, అనుష్ఠానంతో పూజిస్తే శిల కూడా శివుడు అవుతాడు. మన ఆలయాల్లో శిలల్ని మిగిల్చుకోకూడదు, శివుణ్ణి మిగిల్చుకోవాలి. అలాగ అనుష్ఠాన సంపన్నులైన వాళ్లే ఆలయంలో ఉంటే దాన్ని పాడు చేయాలన్న బుద్ధి అవడికి పొట్టదు, పొట్టనివ్వడు శివుడు. ఆయనకు ఉండాలని బుద్ధి ఉండ, ఆయనకు ఉండాలనిపించేలాగ మనం చేయాలి. ఎందుకంటే పరమేశ్వరుడు ఇల్లు లేక రాలేదు మన గుళ్ళలోకి, విశ్వమే ఆయన ఇల్లు. ఆయన్ని మన ఈ గుళ్ళో ఉంచాలి అంటే ఆయనకు అనువైన వాతావరణం ఏర్పరచాలి. ఒక మహా గొప్పవాడు ఉన్నాడు, ఆయనకు రాజభవనం ఉంది, మనం ప్రేమగా పిలిచి ఒక ఇంట్లోకి మా ఇంటికి రండి అంటే వస్తాడు. ఆయన ఇంట్లో అన్నం లేక రాలే మన ఇంటికి, మనం ప్రేమగా పిలిచేమని వచ్చాడు. ఆ వచ్చిన వాడికి పిచ్చన్నం పాడన్నం పెడితే ఉంటాడా అండి? ఏం చూశాను అన్న తింటున్నాడు, మన ప్రేమని శ్రద్ధని చూసి. అది లోపం వస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు పెద్దలు ఎంతో దృష్టితో ఈశ్వరుణ్ణి మనదాకా రప్పించడానికి ఇవి కడితే అవి మిగుల్చుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి జ్ఞానాలేవి రాక్కర్లేదు కూడా. ఊడిచేవాడికి ఏ క్రిముల్ని పోగొడుతున్నాడో వాడికి తెలియక్కర్లే, వాడు ఓడవడమనే కర్మ చేసినా చాలు. వాడుకున్నపాటి సిన్సియారిటీ కూడా లేకుండా పెద్దలు చెప్పినటువంటి మంత్రాన్ని కూడా ఇలా వాడితే ఏమవుతుందో చెప్పండి. ఇతరులు అబద్ధమాడితే వేరే విషయం, బ్రాహ్మణుడు అబద్ధమాడితే మంత్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. వాడు కానీ సంధ్య చెయ్యకపోతే, గాయత్రి చెయ్యకపోతే వాడు మంత్రానికి శక్తి రాదు. అనుష్ఠానం వల్ల శబ్దానికి శక్తి వస్తుంది, కానీ కేవలం ఉచ్చారణ వల్ల శక్తి రాదు. అనుష్ఠానం స్పష్టమైన శాస్త్రీయమైన ఉచ్చారణతో మంత్రానికి శక్తి వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయములు, జీవితానికి అవసరమైన విషయములు కనుక చెప్తున్నా. తద్వారా విశ్వానికి పుష్టి లభిస్తుంది. ఇదే అన్న వ్యవస్థలో ఉన్న స్వరూపం. అందుకే పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతి అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారము అని ఇందులో చెప్తున్నారు. పుష్టులు ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ పుష్టి అంటే ఏమిటి? పుష్టి అంటేనే మనకు ఒక్కసారి అందరికీ అనిపిస్తుంది. పుష్టి అంటే సమృద్ధి అని అర్థం. అలాగే దేని ద్వారా మనం పోషింపబడుతున్నామో, పోషణత్వాత్, పోషణకారకమైన దాన్ని పుష్టి అని చెప్తున్నారు. సమృద్ధిగా పోషింపబడాలి. పాపం కొందరుంటారు ఊరితేగిరిపోయేటట్టు, పుష్టి లేదు అని అర్థం. కనుక సరైన పోషక శక్తి వాడికి కావాలి కదా, ఆ పోషణత్వము ఆ సమృద్ధి పరమేశ్వరుడి యొక్క స్వరూపం. ఆ పుష్టులన్నిటికీ ఆయన పతి. మనకే పుష్టి కావాలో ఆలోచించండి. ఏమండి, శరీర పుష్టి చాలా ఉందండి వాడికి అంటాం, అంటే మరికొన్ని పుష్టులు లేవని అర్థం. ఎన్నో పుష్టులు కావాలట. మనకెన్ని కావాలో మనకన్నా మన వేద మాతకి తెలుసండి. ఆ అమ్మకి మనకేం కావాలో తెలుసు వేదమాతకి. అందుకే వైదిక ధర్మం ప్రకారం ఎన్ని పుష్టులు చెప్పారో చూడండి. వాక్ పుష్టి, జ్ఞాన పుష్టి, శరీరేంద్రియ పుష్టి, అటు తర్వాత గృహ పుష్టి, క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ప్రజా పుష్టి, పశు పుష్టి, గోపుష్టి, ధర్మ పుష్టి, అణిమాధ్యష్ట సిద్ధి పుష్టి అని కొన్ని. ఇది వేదం చెప్పిన పుష్టులు. ఇన్ని పుష్టులు మనం సంపాదించుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా కాదనకూడదు. గృహ పుష్టి అది కూడా, అన్న పుష్టి, ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చేవి. ఒక గృహం ఉన్నదంటే ఏదో మనం జలసాలు చేయడానికి వచ్చిందని కాదు. గృహానికి సదనం అనే పేరు. సదనం అంటే యజ్ఞం చేసే చోటు అని అర్థం. భారతీయుల ప్రతి గృహము సదనం కావాలి, కొంపలు కాకూడదు. సదనం అంటే అర్థం యజ్ఞము చేసేవి అని. అందుకే యజ్ఞానుగుణంగా ఇంటిని మలుచుకోవాలి, అదొక శాస్త్రం. అంతేగాని దేవుడి గదికి ఏదండి, ఇంట్లో పెద్ద బెడ్రూమ్, పెద్ద వంటగది, పెద్ద డైనింగ్ హాల్, పెద్ద డ్రాయింగ్ రూమ్, దేవుడు ఎక్కడున్నంటే అదిగా గుట్లో ఆయన ప్లేస్ అది. కానీ అలా కాదు. ఎప్పుడూ కూడాను మనకి యజ్ఞము చేయుటకు అనువైన క్షేత్రానికి గృహం అని పేరు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సదనం అని అంటారు. ఈ సదనంలో మేము చేసే యజ్ఞములు ఎప్పుడు విఘ్నం కలగకుండా ఉండాలి గనక, ఓ పరమేశ్వర, విఘ్న నాశకమైనటువంటి నీ శక్తులతో నా ఇంట్లో ప్రవేశించి ఈ సదనంలో నీ యొక్క సమస్త శక్తులతో ఉండి యజ్ఞములు నిర్విఘ్నంగా జరిగేటట్టు చెయ్యవయ్యా. నేను చేసే దేవయజ్ఞములు, పితృయజ్ఞములు, ఋషియజ్ఞములు, మనిషి యజ్ఞములు అన్నీ ఇందులో చేసుకోవాలి. ఇవి తెలియక ఇళ్ల గురించి ఎందుకండి తాపత్రయం? ఏదో ఒక అద్దింట్లో కాలక్షేపం చేసిపోతే పోలే, అద్దింట్లో ఏది చేసినా సగం వాడికి పోతుంటుంది అండి. అలాగనేసి పాపం అద్దిళ్ళలో ఉన్న వాళ్ళని అనడం కాదు ఇక్కడ. అంటే నిరసించద్దు దేన్ని అని చెప్పడం. ఆ వచ్చిన సంపదలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోండి. యజ్ఞము కోసం ఉపయోగింపబడేదాన్ని సదనం అంటారు. అందులోకి పరమేశ్వరుడు తన గణములన్నిటితో వచ్చి వాటిని రక్షింపజేస్తూ అందులో ఆయన ఊతిభిహి తన యొక్క శక్తులతో ఉంటాట. అందుకే గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమ శ్రవస్తమం. అన్న సమృద్ధి కలవాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ అది కావాలి కదా. అందుకు ఉపమ శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నహ శృణ్వన్ ఊతిభిహి సేద సాధనం. ఆయన మా మొరలు విని మా సదనములోకి వచ్చి ఉండుగాక అన్నాడు. యజ్ఞము చేసే సదనం ఎంత బాగా చెప్పారు చూడండి. అందుకే మనకు సదనము, కొందరు సదన్ అని పేరు పెట్టుకుంటుంటారు. అది నిజం, సదనం అవునో కాదో వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సింది. యజ్ఞములు ఈశ్వరారాధన, పితృదేవతల ఆరాధన, అతిథి భోజనము, వృక్షములు జంతువులు మొదలైనవి పెంచబడుతూ ఉన్న చోటుకి సదనం అని పేరు. అక్కడ దేవతలు ఎప్పుడూ కొలువుండా ఇంట్లో వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అందుకు భారతీయ గృహములన్నీ సదనములు కావాలి. అలాంటి సదనమున్నే గృహ పుష్టి కలిగి ఉండుట, అలాగే క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ఇన్ని పుష్టులు ఆ పరమేశ్వరుడు ఇస్తేనే మనకు లభించేది. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఈ సామెత గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట అండి మనకి. అందుకు అన్ని పుష్టులు ఇచ్చేవాడు అన్ని పుష్టులకి పతి. ఆయన ఎవడు పెడితే వాడు తీసుకోలేడు, పైన అథారిటీ ఉంది, దాని మీద ఆయన స్టాంప్ ఆయన పంపిస్తేనే వస్తాయి. అందుకు పుష్టానాం పతయే నమః. ఆ పతిని పట్టుకుంటే అన్ని పుష్టులు వస్తాయండి. ఆ పతికి నిత్యం అభిషేకం చేసే చోట జలానికి లోటుంటుందా? ఆయన కోసం ఆయన నీరు ఎప్పుడు ఉంచుకుంటాడు. మరి ఆయన కోసం నువ్వు వినియోగించుకున్నప్పుడు ఆయన గుర్తా? ఆయన నువ్వు వండి అన్నం పెడితే అందుకు కావలసిన జలం ఆయన ఇవ్వగలడు, దానికి కావలసిన అన్నం ఆయన ఇవ్వగలడు. నీ మొత్తం నువ్వు అనుభవించేదాన్ని ప్రసాదంగా మార్చి నీ చేత తినిపించి నీ పట్ల తన ప్రసాదాన్ని ప్రసన్నతను కురిపించి నిన్ను అనుగ్రహింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకే ప్రపంచంలో కనిపించే పుష్టులన్నీ కూడా పరమేశ్వర ప్రసాదాలనే దృష్టితో స్వీకరించాలి. అందుకే పుష్టానాం పతయే నమః రుద్రం మనకి విశ్వాన్ని ఎలా ఈశ్వరమయంగా చూడాలో దర్శింపజేస్తూ ఉన్నది. అందుకే భారతీయత భౌతికతను నిరసించలేదు, భౌతికత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా జీవితంలోకి అన్వయింపజేసుకుని బ్రతుకుని సార్థక బ్రతుకోవాలో చెప్తున్నటువంటిది. కేవల భౌతిక సుఖలాలతో బ్రతుకు గడిపి ఆ బ్రతుకు కోసం ఎవరినైనా ఏదైనా ఎలాగైనా ప్రవర్తించు అనేటటువంటి విచ్చలవిడితనం కాకుండా బభ్రుషాయ ఇలాంటి విషయాలన్నీ చెప్పి పుష్టానాం పతయే నమః. పుష్టులన్నిటికీ పతి అయినవాడు. పుష్టులు అనే మాటలో రెండు అర్థాలున్నాయి. పుష్టి అనే మాటకి బహువచనం పుష్టులు, అలాగే కాకుండా పుష్టి కలవారు అని కూడా అర్థం. పుష్టి కలవారికి పతిటాయ. పుష్టి కలవారు అంటే దేవతలందరికీ పుష్టిమంతులు అని పేరుంది. దేవతలు పుష్టిమంతులు, అందుకే దేవతలు అనుగ్రహిస్తేనే మనకు సమృద్ధులు వస్తున్నాయి కదా. మరి ఆ పుష్టిమంతులైన వాళ్ళందరికీ ఎవడు పతో ఆ దేవదేవుడు పుష్టానాం పతయే నమః అని అర్థం. దేవతలందరికీ పతి అయినటువంటి దేవదేవుడు ఆ పరమేశ్వరుడే నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. ఇంత ప్రపంచం ఏర్పరిచాడు, ఇవన్నీ బాగున్నాయి కనుక వీటిలోనే తిరుగుతాం తిరుగుతాం తిరుగుతాం అంటే భవస్య హేత్యై ఈ మొత్తం సంసారానికి కత్తి లాంటి వాట మొత్తం కోసిపడేస్తాడు. ఇంత చెట్టు పెంచాడు మొత్తం కోసిపడేస్తాడు. తప్పదండి, ఎప్పుడో ఒకప్పుడు కోసేయడం, ఎంత పెంచుకున్నా తెంచడం తప్పదు, మనం తెంచద్దనుకున్నా తెగడం తప్పదు. అది తెలుసు కదా మనకి. ఈ వృక్షము తెగేదే, మనం పెంచుకున్న తోటలన్నీ తెగిపోయేవే. ఇది నేననే చెట్టు ఒకటి, ఇవి నావనే చెట్లు కొన్ని. ఇలా పెంచుకున్న ఏ చెట్లనైనా భవస్య హేత్యై, హేతి అంటే కత్తి ఆయుధం, భవము అంటే సంసారం, దాని కత్తి లాంటి వాడు అయ్యా ఆయన, మామూలు వాడు కాదు. పెంచేవాడు ఆయన, తుంచేవాడు ఆయన. పెంచేడెందుకు అవసరం గనక, తుంచేడెందుకు అనవసరం గనక. దేని అవసరం ఎంతసేపు అవసరమో అంతవరకు అవసరం. దాన్ని తుంచాల్సిన టైం వచ్చినప్పుడు తుంచాలి. నా పెంచడం తెలుసండి, తుంచడం తెలియదండి అని అన్నాడు. పెంచగలిగేవాడు తుంచగలిగేవాడు ఎవడో తెలుసా? రెండింటి మీద మమకారం లేనివాడు మాత్రమే. ఆయనకి ఆ స్థితి లేదు, సర్వాతీతులైన వాడు గనక భవస్య హేత్యై అని చెప్తున్నారు ఇక్కడ. ఇంత పెంచిన దాన్ని తుంచగలడు, సమయమెరిగి తొలగించగలడు. అంతేకాదు, ఇవి నీకు లోకయాత్ర చక్కగా వెళ్ళడానికి ఇచ్చాడే తప్ప ఇదే పరమార్థం అని కూర్చుని అలాగే ఉంటే ఎప్పుడో దిగిపోయేది అది. దీన్ని జాగ్రత్తగా వాడుకుని వెళ్ళు, ఇక్కడే కూర్చుండిపోకు. అప్పుడు ఎంతసేపు స్వామి ఇందులోనే అంటే తెంచేస్తాను రా అంటాడు ఆయన. అలా అని ఎవడైతే ఈ భవమును అర్థం చేసుకుంటాడో ఈ వాడికి ఈ భవబంధములు తెంచి కైవల్యాన్ని ఇవ్వగలగడు గనక భవస్య హేత్యై అనే మాటలు చెప్పారు. భవమునకు హేతి, హేతి అంటే జ్ఞానం కూడా, జ్ఞానమనే ఖడ్గం. ఈ జ్ఞానమనే ఖడ్గంతో ఈ భవమనేటువంటి కోకట వేళ్లతో మనం దింపుకున్నామే. మమ అహం ఇన్ని భావాలు ఎన్ని వేళ్ళో వాటిలో దింపుకుపోయి వేళ్ళు దిగబోయిందండి అని అంటాం. అలా దిగబెట్టుకున్నామే, దాన్ని మొత్తాన్ని దుంపతో సహా పెకలించగలిగే భవస్య హేత్యైన. అందుకే ఇంత అందమైన సంసారాన్ని ఏర్పరిచిన పరమేశ్వరుడు ఇంతటిని తీసేస్తూ ఉన్నాడు. లయకారకుడు అనే ఒక అర్థం ఉన్నది, అలాగే వ్యక్తికి అత్యంతిక లయమైన కైవల్యాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం ఉంది. రెండు మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండూ చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఎవడా పని చేయగలడు? ఎవడు నీ ఇష్టం, తీసేయడం నీ ఇష్టమా అంటే పతిని నేనయ్యా నా ఇష్టం అంటాడు. అందుకే జగతాం పతయే నమః, అది విశేషం, జగత్తుకు పతి అయిన వాడు భవత్యై. ఇది ఈశ్వర లక్షణం. ఈ లక్షణం ఉన్న జాతే క్షత్ర జాతి. వాళ్ళు భవస్య హేచ్ఛై అంటే కత్తి లాంటి వాళ్ళు. అంటే కత్తి దేనికి పట్టుకుంటాడు? రాజు ఆయుధం ఎందుకు ధరిస్తాడు చెప్పండి? దండం ఎందుకు ధరిస్తాడు? శిక్షించడానికి. ఈ భవమును చక్కగా వర్తింపజేయడానికి హేతిని పట్టుకుని, అంటే శాసనము, శాసన ధర్మము, డిసిప్లిన్కి వాడు విధించే విధానాలు, ఈ నియమాలే హేతి, ఖడ్గము. అవి పట్టుకుని సంసారాన్ని నిర్వహించే ఆయన జగతాం పతయే నమః, జగత్తులకు జగత్తుకు పతి. జగత్తు అంటే ఈ రాజ్యములు, వీటన్నిటికీ పతి అయినవాడు. ఇక్కడ ఎవరు, ఏ జాతి చెప్పబడుతోంది? క్షత్ర జాతి చెప్పబడుతూ ఉన్నటువంటిది. కనుక శివుణ్ణి మించిన క్షత్రియుడు లేడు. అంటే రాజులందరూ శివస్వరూపాలు అనడం కాదు ఇక్కడ. వీరెవరు ఏర్పడకముందు ఈ జగత్తనే రాజ్యానికి ఆయన క్షత్రియుడు. ఈ జగత్తనే దానిలో ఈ పవిత్ర కర్మలన్నీ నిర్వహించే బ్రాహ్మడు. ఈ జగత్తులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగించే జాతివాడు కూడా ఆయనే. ఏది కాదండి, ఆ సూర్యకిరణాలు ఎన్ని పనులు చేస్తున్నాయండి? క్లీనింగ్ చేస్తున్నాయి, ప్రొటెక్షన్ చేస్తున్నాయి, పాలిస్తున్నాయి, అవునా లేదా? ఏది మానేడు ఆయన? అన్నీ ఆయనలోచే ఉన్నాయి. కనుక అన్నిటికీ ఆయనే ఆది. అందుకే పుష్టులన్నిటికీ పతి అయినటువంటి వాడు, జగతాం పతి అయినటువంటి వాడు భవస్య హేచ్చై ఆయన. ఆ స్వామి నమో రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః. ఆ రుద్రుడు ఆతతావినే, ఇక్కడ కూడాను శిక్షకుడు, ఆయుధం పట్టి తిరిగేవాడు అని అర్థం. ఆయుధం పట్టి తిరిగేవాడు అంటే పాలకుడే. క్షేత్రాణాం పతయైన మహా, క్షేత్రములకు పతి అయిన వాడు అని. అంటే క్షేత్రములు అంటే పొలాలు అని కూడా అర్థం ఉంది కదా. పొలాలకు పట్టి తిరిగి నాగలి మొదలైన పట్టుకుని పొలాన్ని దున్ని ఉండేటటువంటి వారిని కూడా ఈశ్వర స్వరూపంగా మనం భావిస్తూ ఉన్నాం. అంతేకాదు క్షేత్రాణాం పతయే నమః, ఎన్ని క్షేత్రములున్నాయో అన్నిటికీ పతి ఆయన. క్షేత్రాలంటే ఏమిటి? కాశీ, తిరుపతి, తిరుమల, ఇవన్నీ అనమాట. కాదని కాదు, నిజమే. ఈ క్షేత్రములన్నింటిలో ఆ పతి ఉన్నాడు గనక అక్కడికి వెళ్తున్నా, లేకపోతే వెళ్తామా చెప్పండి? ఇన్ని దివ్యక్షేత్రముల్లో ఉన్నటువంటి వాడు ఆయన స్వామి. అలాగే క్షేత్రాణాం పతయే నమః, క్షేత్రం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో విత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇత్యర్థిత యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిం రవి క్షేత్రం క్షత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత. క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు క్షేత్రమునంతటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఎలాగూ సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశింపజేసినట్లుగా అని గీతలో పరమాత్మ చెప్పాడు. అలాగా ప్రతి వాడిలో అంతర్యామిగా ఉండి వాడి క్షేత్రాన్ని పాలిస్తున్నాడు. ఎన్ని క్షేత్రాలండి, ఎన్ని ఉపాధులు, అన్ని క్షేత్రాలు. ఏ జీవికి ఆ దేహం క్షేత్రం, దాన్ని చక్కగా పండించుకోవడం, పెంచుకోవడం, కాపాడుకోవడం, అనవసరమైనవి తుంచుకోవడం, ఎంత కల్టివేషనో ఈ క్షేత్రానికి నిత్యం. అలాంటి ఈ క్షేత్రమును లోపల ఇంత వ్యవస్థ నడిపిస్తున్నవాడు క్షేత్రాణాం పతయే నమః. క్షేత్రములన్నిటికీ పతి అయ్యే ఉన్నటువంటి వాడు అనేక ఆయుధాలు ధరించి తిరుగుతున్నట్టు క్షేత్రంలో. అంటే ప్రతి వాడి శరీరంలో కూడా ఈశ్వర శక్తులు అనేకం సంచరిస్తూ ఉంటాయి. వాడికి అనంత శక్తులు ఉన్నాయి. మన లోపలే అనవసరమైన వాటిని ఖండించే వ్యవస్థ ఉంది, అనవసరమైన వాటిని బయటికి పంపించే వ్యవస్థ ఉంది, అవసరమైన వాటిని లోపలికి తీసుకునే వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఏర్పరుస్తూ ఉండేటటువంటి వాడే ఈ వివిధ శక్తులే ఆయుధములై వీటితో మన క్షేత్రమంతా సంచరిస్తున్న క్షేత్రాణాం పతయే నమః. చూడండి ఎన్ని రకములుగా మనల్ని కాపాడుతున్నాడు, అన్నం ఇస్తున్నాడు. కొందరికి పాపం అన్నం పెడుతుంది కానీ పుష్టి రాదు, ఎందుకంటే అరగదు, వంట పట్టదు. అందుకు అన్నమిచ్చి ఊరుకోకుండా పుష్టానాం పతయే నమః. ఈ రెండిటితో ఏం చేస్తున్నాడు? వీడి ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. క్షేత్రాణాం పతయే నమః. ఇన్ని రకములుగా ప్రతి జీవిని ఈ విధంగా గమనించుకుంటున్నటువంటి ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడై విశ్వనియామకుడై ఉన్న విశ్వేశ్వరుణ్ణి నమస్కరించుకుంటున్నాం. ఇలాగా ఏకైక వస్త్వాధిక్యుడైన ఆ స్వామిని నమస్కరించి తర్వాతి మంత్రాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.

శివరాత్రి మహాత్మ్యము. పూర్వకాలంలో గురుదృహుడు అనేటటువంటి బోయవాడు ఒకడుండేవాడు. ఇతడు పక్షుల్ని జంతువుల్ని వేటాడి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. పుణ్యకార్యము అంటే ఏమిటో కూడా అతడికి తెలియదు. ఒకరోజున ఆ బోయవాడు వేటకు బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతడి యొక్క భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. తాను వేటాడితే గాని వాళ్ల యొక్క ఆకలి తీరదు. అందుకని వేటకి బయలుదేరాడు బోయేవాడు. అదేమి విచిత్రమో, ఆ రోజు ఒక్క జంతువు గాని ఒక్క పక్షి గాని ఏది దొరకలేదు. ఏం చేయాలో పాలు పోలేదు వేటగాడికి. ఏమైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడాలి. అందుకని అడవెంతా తిరిగాడు. సాయంత్రం అయింది. చాలా దూరం వెళ్ళిపోయాడు. దూరంగా ఒక సెలయేరు కనిపిస్తోంది. అది ఏ ప్రాంతమో తెలియటం లేదు. చాలా వరకు అడవిలో లోపలికి వెళ్లిపోయాడు. రాత్రిపూట నీళ్లు తాగటానికి జంతువులన్నీ కూడా అక్కడ కనిపించేవంటి ఆ సెలయేరు దగ్గరికి వస్తాయి. వాటిని ఎలాగైనా సరే వేటాడి ఇంటికి తీసుకుపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించి అతని దగ్గర ఉన్నటువంటి సొరకాయ బుర్రలో ఆ సెలయేట్లో ఉన్నటువంటి నీళ్లు కాసిన నింపుకుని ఏటు దగ్గరలోనే ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాడికి తెలీదు అది బిల్వ వృక్షం. రాత్రి మైడుజామైంది. ఆ మైడుజాములో ఒక ఆడజింక నీరు తాగటానికి వచ్చింది. చూశాడు బోయేవాడు. ఆ జింకను వేటాడటానికి బాణం వెయ్యాలి అనుకుని చేత్తో బాణం తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సొరకాయ బుర్రలో ఉన్న నీరు కొంత ఒలికి కింద పడింది. అతడి చేతికి తగిలి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు కూడా నాలుగు రాలి కింద పడ్డాయి. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది. ఈ నీళ్లు ఆకులు ఈ రెండూ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వేటగాడితో ఆ జింక, వ్యాధుడా నువ్వు ఏం చేస్తున్నావు అంది. ఆకలి బాధతో అలమటించేటటువంటి నా కుటుంబ సభ్యులకు నీ శరీరంతో ఆకలి తీర్చాలి అనుకుంటున్నాను అన్నాడు వేటగాడు. దానికి ఆ జింక, ఈ శరీరం అనేది అశాశ్వతమైనటువంటిదయ్యా. ఇవాళ కాబోతే రేపైనా పోయేదే. నేను ఎలాగూ చచ్చిపోతాను. కాని చచ్చిపోయే ముందు కొంతమంది ఆకలి తీర్చడం అనేది నా యొక్క భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇంటి దగ్గర నా భర్త, పిల్లలు, సవితి అందరూ ఉన్నారు. ఒక్కసారి వెళ్లి వాళ్లకి చెప్పి వెంటనే నేను వచ్చేస్తాను, నన్ను నమ్ము అంది. సరే అన్నాడు వేటగాడు. కొంత సమయం గడిచింది. జింక ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు జింక యొక్క సవితి నీరు తాగడానికి వచ్చింది. దాన్ని చంపడానికి బాణం వేయబోయాడు ఈ కిరాతకుడు. ఇందాకటి జింకలాగానే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అంది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొన్ని ఆకులు, అతని యొక్క సొరకాయ బుర్రలో ఉన్నటువంటి కొంచెం నీరు కింద పడ్డాయి. ఇది రెండో జాము. ఆ కింద శివలింగం ఉన్నది అని చెప్పాం కదా, ఇవన్నీ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. ఇంటి దగ్గర నీళ్లు తాగటానికి అని వెళ్లినటువంటి తన భార్యలు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉంటుంది అని విచారిస్తూ మగజింక ఏటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కిరాతకుడు దాన్ని చంపబోయాడు. ఇందాడి జింకలకు మళ్ళీనే ఇది కూడా, కిరాత నేను ఇంటి దగ్గర చింపి వస్తాను, నీకు ఆహారం అవుతాను అన్నది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి మళ్లీ ఆ చెట్టు మీద ఉన్నటువంటి రెండు ఆకులు, ఆ సొరకాయ బొర్రలో ఉన్నటువంటి కాసి నీళ్లు కింద పడ్డాయి. ఇది మూడో జాము. మొగజింక ఇంటికెళ్ళింది.
భార్యల్ని కలిసి తాను వ్యాధులకి ఆహారంగా వెడతాను అన్నది. కాదు, ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేనే వెడతాను అన్నది మొట్టమొదటి ఆడజింక. అందరిలోకి మరీ చిన్నదాన్ని కాబట్టి నేను వెళతాను అన్నది రెండో జింక. ఈ రకంగా చర్చించుకుని ఆ మూడు జింకలు శాలయడి దగ్గరకు వచ్చాయి. బోయవాడి వైపు చూసి అతని ఇంటికి తమని ఆహారంగా తీసుకెళ్లవలసిందిగా అర్థించాయి. ఆశ్చర్యపోయాడు బోయవాడు. ఇదివరకు తాను ఎన్నో జంతువుల్ని చంపాడు. తనను చూసినటువంటి జంతువులు భయంతో పారిపోయినాయి. కాని విచిత్రం, ఇవి తమని ఆహారంగా తీసుకెళ్లమని అర్థిస్తూ ఉన్నాయి. అతడి మనస్సు కాస్త మారిపోయింది. విలంబలన్నీ కూడా అవతల పారేశాడు. మృగాలను ఇంటికి వెళ్లిపోమన్నాడు. చెట్టు దిగుతూ ఉన్నాడు. అలా చెట్టు దిగుతూ ఉన్నటువంటి సమయంలో మళ్లీ రెండు ఆకులు సొరకాయ బొరలో ఉన్నటువంటి కాసిన నీళ్లు కింద పడ్డాయి. అనుకోకుండా చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి నాలుగు జాముల ఎందుకు కూడా అభిషేకము బిల్వార్చన జరిగిపోయింది. ఈ రకంగా మహాశివరాత్రి రోజున తెల్లవార్లు జాగారం చేసి నాలుగు జాముల ఎందుకు కూడా శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చన చేశాడు ఈ యొక్క వేటగాడు. దాంతో ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో, వత్స, నువ్వు గుహుడు అనేటటువంటి పేరుతో శృంగభేరీపురాన్ని పరిపాలించవయ్యా, సమస్త భోగాలు అనుభవించవలసింది. శ్రీరామచంద్రుడికి ఆతిథ్యమిచ్చి ఆ తర్వాత నువ్వు కైలాసం చేరతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కాబట్టి తెలిసిగాని తెలియకగాని శివరాత్రి నాడు గనక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రతి మాసంలోనూ అష్టమి, సోమవారము, బహుళ చతుర్దశి ఇవన్నీ కూడా శివుడికి అత్యంత ప్రీతి ప్రాప్తమైనటువంటివి. మాఘ బహుళ చతుర్దశి అదే మహాశివరాత్రి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా యాగానం చేసి ఈశ్వరుడికి అభిషేకము బిల్వదళాలతో అర్చనా గనక చేసినట్లయితే అటువంటి వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది. అటువంటి వాడికి మళ్లీ పునర్జన్మ అనేది ఉండదు, అతడికి సాయుధ్యం లభిస్తుంది. అయితే ఈ సాయుధ్యం లభించటము అనేది గతంలో అతడు చేసినటువంటి కర్మలను కూడా ఆధారంగా చేసుకుని ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి.

దీక్షాయైరుపగ్నేషష్పాణి ప్రాయణీయస్య తోక్మాని క్రయస్యారూపగ్నే సోమస్య లాజా సోమాగ్నేషవో మధు ఆదిత్యరూపం మాసారం మహావీరస్య నగ్నహూః రూపముపసదామేతత్తిస్రో రాత్రిస్సురాసూత సోమస్య రూపం క్రీతస్య పరిశ్రుత్పరీషిచ్యతే అశ్విభ్యాం దుగ్ధం భేషజమింద్రాయైంద్రగ్ని సరస్వత్యా.

సోమస్య రూపం వాజినగ్నే సౌమ్యస్య రూపమామిక్షా ఆశ్రావయేతి స్తోత్రియా ప్రత్యాశ్రావో అనురూపః యజేతి ధాయ్య రూపం ప్రాగాథాయే యజామహా.

ప్రజననమ్మే అస్తు దశావీరగ్నే సర్వాగణగ్ని స్వస్తయే ఆత్మసని ప్రజాసని పశుసని లోకసన్యాభయసని అగ్ని ప్రజాం బాహులాం మే గరోత్మన్నం పయోరేతో అస్మాసు ధత్తా.

బర్హిష్యేషు నిధిషు ప్రియేషు తాగామంతు త ఇహ శ్రువంత్వధి బ్రువంతు తేవంత్వస్మాన్ ఆహం పిత్రోన్సు విదత్రా అవిత్సిన పాతం చ విక్రమాణం చ విష్ణోః బర్హిషదో యే స్వధయా సుతస్య భజంత విత్వస్త ఇహాగామిష్ఠాః అగ్నిష్వాత్తాః పితర ఏహ గచ్చత సదః సదః సదత సుప్రణీతయః అత్తాహవీజ్ఞే శిప్రయాతాని బర్హిష్యథా రయిజ్ఞే సర్వా వీరం దధాతన ఆయన్తు నః పితరః సోమ్యాసో అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః అస్మిన్ యజ్ఞే స్వధయా మదంతోధి బ్రువంతు తేవంత్వస్మాన్ యే అగ్నిష్వాత్తా యే అనగ్నిష్వాత్తా మధ్యే దివస్వధయా మాదయంతే తేభ్యః స్వరాళసు నీతిమేతాయ్యాథా వశం తన్వం కల్పయాతి అగ్నిష్వాత్తానృతుమతో హవామహే నారాశగ్నేసే సోమపీఠయ్య ఆశుః తేనో విప్రాసః సుహవా భవందు వయగ్స్యామపతాయోరయీణాం ఆచ్యాజానో దక్షిణతో నిషద్యేమం యజ్ఞమభిగృణీత విశ్వే మాహిజ్ఞేసిష్ట పితరః

పితృభ్య మమగ్నహీళితో జాతవేదో వాడ్డవ్యాని సురభీణీకృత్వీ ప్రాదాః పితృభ్య స్వధయాతే అక్షన్నద్ధిత్వందేహే పప్రయాతా హవీగ్నేషీ ఇదం

సత్యే ప్రజాపాతిహి ఋతేన సత్యమింద్రియం విపానగ్నే శుక్రమంధా స ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు వేదేన రూపే వ్యాపివత్సుతా సుతౌ ప్రజాపాతిహి ఋతేన సత్యమింద్రియం విపానగ్నే శుక్రమంధా స ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు దృష్ట్వా పారిశ్రుతోరసజ్ఞే శుక్రేణ శుక్రం వ్యాపివత్పయః సోమం ప్రజాపాతిః ఋతేన సత్యమింద్రియం విపానగ్నే శుక్రమంధా స ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు.

ఏతన్నపునాశస్తర్వాగమ్యస్తాదిన శివన్నాయమేషం పశుపదే భాయుపుంసిదం ప్రాజితం సుభర్జితం సమర్థయ.

శిఖర్ఞ్యం మనసాఘృతేన ప్రతిక్షంతం భువనాని విశ్వా ప్రసృంజిరక్షాయతృంతమంగరం విదానం ఆత్మాదిశర్మ్యమయతృతేన రక్షసాపనసాతర్జిషస్వృషగర్వం నో అర్జన్మాభిమృతే సముభాజలిషాన పరిణాచమతిష్టవిరగ్ఞ్యవ్యాన్యక్రమే సహస్రత్నాయుధాసు హరిద్వాజ్ఞం వయమ్ విక్రమం సమస్త ధీమే.

అనర్థోవ్రవచతృపతిష్టం భరస్వరిజస్వో అగ్ని సర్వీతస్వమహాభూషస్వదే రవీతమ విభోమే ఋతం విజయ్యుజస్వదత్తదర్శ

స్వాదస్థితమిదాచరందాగభ్యమహే అభిరోధ్యోగోదశీలు శిల్పక్షిమాగస్ భవ అభిమయ్యాభవేద్వంగా సద్భవరాజ్యర్వన్

0: ృహణం
1: భాగంగ్రగుంధమోర్జయ్యాగ్నిమేతం శివమాయంతమభ్యత్రిష్ణావతేరేషన్ మహాపదోర్మతి ఓటద ప్రతిపాద

జుమ్నన్ చిత్రశ్రవత్తమం హేవ్రాహుదర్శ్యాపద్యమానా పృథివ్యాచ్చిస్థర్భ్రువాందం చుగాయత్రేణ ఛందదాంగిరత్వద్రుద్రాక్షందం చుత్రేణ ఛందదాంగిరత్వదాంగిరత్వద్ సమాన స్వాక్షరతమో వర్ధయంతరం వర్ధరా.

సమృద్ధేనస్తాయుష్యమారః అచ్చాయమే దిలవదాహిరేణే రామో గంధర్నమదనా అర్జ్ఞసృజాధరేషు ప్రయత్సో ప్రయత్సదత్తమానమర్జేయత్సీ మంద్రాసు ప్రయసః సమృద్ధేషు.

ఆవిర్లీతం సమతం అశ్వస్తిం శిత్రో దేవేర్వహిరేరగుంసంతిధానరత్పతి భారతి సహేషధానా సన్నత్తులే.

హరిషాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్రాయ్

ఖర్జిరముసాభవత్వయోజనేశ్వరేతాశ్వాజమంచలే భద్రం దివసే చతుఃపదే.

ఖిలశ్చిత్రకం శరణకం రజోజాదురాధరణం సదయ పూషాగా అందేత పూషా నక్షత్రుపద పూషావాజగం సనోదున శుక్రం తే

0: భగవాన్ దృష్టో మయా పూర్వం సమాధినా.
1: హియర్ కపర్ది ఇస్ యూస్డ్ బై కృష్ణ అగైన్ ఇన్ ద 161st చాప్టర్ ఆఫ్ ద అనుశాసన పర్వం. అగైన్ కృష్ణ రిసైట్స్ ద గ్లోరీస్ ఆఫ్ యుధిష్ఠిర. దేర్ ఆల్సో హీ అడ్రెసెస్ కపర్ది ప్రాంజలి శతరుద్రియం. ఐ వర్షిప్ దట్ పర్సనాలిటీ హూ ఇస్ నేమ్డ్ ఎస్ కపర్ది ఎవ్రీ మార్నింగ్ వెన్ ఎవర్ ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ వర్షిప్ మహాదేవా విత్ శతరుద్రం. ద వర్సెస్ శతరుద్రం ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్. దర్ ఇస్ నాట్ అ హిమ్ దట్ ఇస్ ఈక్వల్ టు రుద్రం. విద్యాసు శృతిరుత్కృష్ట రుద్ర ఏకాదశిని శృతౌ. హీ సేస్ దట్ టు యుధిష్ఠిర అట్ అ లేటర్ స్టేజ్ ఇన్ మహాభారతం. So every day morning I worship him and then I start my duties. And there also he uses the word kapardi. Here also he uses the word kapardi. Very specific word which comes 5 times in Rudram for Lord Shiva. Vidyam tanu kapardino vishalyopanavagum uta. First anuvakam. Namah kapardine chavyukta keshaya cha namah sagasrakshaya cha shatatanvane cha namo. 5th anuvakam. నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ట్యాయ చ గృహ్యాయ చ నమః. 9th అనువాకం. ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే ఏ క్షయద్వీరాయ ప్రభరామహే మతిం. 10th అనువాకం. ఏ భూతానాం అధిపతయో విశికాస కపర్దినః. సో వాట్ డస్ దిస్ కపర్ది? దిస్ ఇస్ 11th అనువాకం. సో 1st అనువాకం, 5th అనువాకం, 9th అనువాకం, 10th అనువాకం, 11th అనువాకం ఆఫ్ రుద్రం. 5 times ఇట్ కమ్స్ ఇన్ రుద్రం. వాట్ డస్ కపర్ది మీన్? Who has the matted locks of hair, Mahadeva. That's how he is described. He has the matted locks of hair on his head. And from one of the matted locks only appeared Veerabhadra to destroy the Dakshayajna. And here Krishna addresses him as Kapardi. Yadavaptam Samba. So Samba is actually, Samba is another name for Lord Shiva. Shiva plus Amba is Samba. But one of the sons of Krishna whom he acquired through the grace of Lord Shiva is also Samba. Through Jambavati he got a son named Samba. He named him as Samba because he acquired from Lord Shiva. So in days of yore I had to do a terrible penance to obtain a son named Samba. Verily that illustrious deity was seen by me when I was in yoga. So that's why he says at a later stage, Paramhi Brahma Kaditam Yoga Yuktena Tanmaya. By concentrating myself in yoga, I recited the verses of Bhagavad Gita. So Bhagavad Gita is actually the words of Lord Shiva and it is Shiva Swarupam. You have seen that many times. And here also he says, in yoga, I went into yogic contemplation and meditated on Mahadeva for many years. And then he says, after 12 years had expired, and then Shambhare Nihate Purvam రౌక్మిణేయేన ధీమత అతీతే ద్వాదశే వర్షే జాంబవత్య బ్రవీద్దిమాం. రుక్మిణి గేవ్ బర్త్ టు కృష్ణ హ్యాడ్ సన్స్ నేమ్డ్ ప్రద్యుమ్న చారుదేష్ణ. అండ్ హీ అక్వైర్డ్ దోస్ సన్స్ బై మెడిటేటింగ్ ఆన్ బై డూయింగ్ పెనన్స్ ఆన్ లార్డ్ శివ. అండ్ ఆఫ్టర్ దిస్ జాంబావతి ఈజ్ అనదర్ వైఫ్ ఆఫ్ కృష్ణ. Rukmini, Satyabhama, Jambavati, many wives are there for Krishna. And Jambavati addressed him, Pradyumna charudeshnadin Rukminya vikshya putrakan putrartini mam upetya vakyamaha yudhishthira shuram balavatam shreshtam kantarupam akalmasham atmatulyam mama sutam prayaccha chyutam machiram. Oh dear Krishna, you have given sons like Pradyumna, Charudeshna. I want a son who is foremost in heroism and foremost of mighty men and possessed of great features and also sinless in conduct. I want a son. Just like you worship Lord Shiva, you begot sons through Rukmini. So just like that I want a son. So please worship Mahadeva. And then thou had adored the Lord of all creatures. ఆరాధ్య త్వయా ద్వాదశ వర్షాణి వ్రతీభూతేన శుష్యత ఆరాధ్య పశుభర్తారం రుక్మిణ్యాం చనితాక్సుతాః. యు హడ్ వర్షిప్డ్ లార్డ్ శివ అబ్జర్వింగ్ అ వో ఫర్ 12 years బై అప్లైంగ్ ద హోలీ ఆషెస్ భస్మ త్రిపుంద్రధారణం భస్మధారణం. యు హడ్ వర్షిప్డ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ మహాదేవ అండ్ యు బిగాట్ సన్స్ త్రూ రుక్మిణి. Charudeshna, Sucharu and Pradyumna. Like that, please, I need a son who is illustrious and who is sinless in conduct. And then Krishna decided to go for, do a penance. And tatraham adbhutan bhavan apashyam girisattame kshetram cha tapasam shreshtam pashyam yadbhutam uttamam divyam vayagrapadyasya upamanyor mahatmanaha pujitam devagandharvair brahmata lakshmya samavritam. He arrived at a mountain called Himavat, and that was considered to be the foremost of all mountains. Himavat giri kanyakaha. Shivasankalpa Upanishad, 25th verse. Kailasa shikarabasa Himavat giri kanyakaha neelakantam trinetram cha tanme mana shivasankalpamastu. The one who resides in Kailasha and the one who is eternally with that Himavat giri kanyakaha. Kanyaka means daughter, and then Himavat means mountain. The one who is residing eternally with the daughter of the mountains, Parashakti, Uma, Ambika, Annapurna, and who is also Neelakantam, who is blue-throated on account of drinking the entire poison to save the entire universe, and also Brahma, Vishnu and Indra, Trinetram, he is also three-eyed, Tanme, Manaha, let me contemplate on that, Lord Shiva alone and not anyone else. So that's where it describes, he went to the foremost of mountains, Himavat, and then he had very wonderful sights. He saw a lot of people were doing intense penance for Lord Shiva. And that's where he saw the high-souled Upamanyor Mahatmanaha, who was the descendant of Vyagrapada. Vyagrapadyasya, Vyagrapada, who was the descendant of Vyagrapada, like father, like son. He was also a great soul and he was a great devotee of Lord Shiva. And then
0: Tatrashrama pade shreshte sarvabhuta manorame sevite dvijashardulair veda vedanga paragaihi nana niyama vikyatai rishibhi sumahatmabihi pravishanneva chapashyam jatachira darak prabhum.
1: He says he saw many great souls dedicating themselves in reciting the Vedas and Upanishads, and also high-souled rishis doing terrible penance. And then he saw a great sage who was shining with resplendence. Divine tejas was coming out of his body. And he had the matted locks. The rishis also have the matted locks. So Upamanyu Maharshi was described as having matted locks on his head. And he was with full penance and complete energy. He was waiting upon his disciples and he was looking like a young person. And he was Upamanyu. His name was Upamanyu. And then Shirasa Vandamanam Maam Upamanyura Bhashata. Shirasa Vandamanam. I prostrated in front of him. Krishna is talking this to you. Now, till now we saw Bhishma was describing the glory of Lord Shiva to the Pandavas. And then he requests Krishna. Now Krishna is reciting the glory of Lord Shiva to the Pandavas. So how he met Upamanyu Maharshi, what all happened. So and then I bowed to Upamanyu Maharshi.
0: Tamaham pranjalir bhutva mrigapakshishva tagnishu dharmecha shishyavargecha samapritcham anamayam.
1: And then Krishna says, I joined my hands and then I offered my obeisances, I offered my humble prostrations to him. And then I asked about the well-being of all the beings, animals and birds and rishis and everybody in that Himavat mountain. And also the well-being of Upamanyu Maharshi's disciples. And then as we already know, Upamanyu Maharshi, who is a great devotee of Lord Shiva, he knew why Krishna has come. And then he says, Tapak sumahadastaya toshayeshanam ishvaram ihadeva sapasnika samakridatya dokshaja ihainam daivata shreshtam deva sarshi gana kura tapasa brahmacharyena satyena cha dhamena cha.
0: Oh Krishna, you will obtain a son through Jambavati, no doubt. With no doubt you will obtain a son, definitely. Without even Krishna saying.
1: So Upamanyu Maharshi was able to understand that he has come only for asking a son from Mahadeva, and then you will obtain a son without any doubt. That's what Upamanyu Maharshi says. And then
0: You do severe penances to gratify Ishana, the lord of all creatures. And then he says, the divine master of the entire universe. Master, he uses the word master. Veeradam Muyalagan Mudugil Urukal Vaitha Vithaga. Nandanar sings, Vithaga. Vithaga means in Tamil means master of the entire universe. The divine master is eternally present in this place along with his spouse. Now we have to understand, Mahadeva is always eternally present in that Parakailasha, which is the highest world. But he is also present in many of the Shiva Kshetras. He is all pervading. But he is through his, he is also, if you see Thiruvannamalai, you can experience him. And also if you go to Kashi, you can experience him. Likewise, Upamanyu Maharshi says, he is eternally present here along with his spouse. And he is ready to bless all his devotees. And he is also at the same time Vishwadipo Rudro Maharshiki. He is present beyond the universe in Parakailasha, eternally being served by Mukta Jivas. And then, O Janardana, it was here that the deities with all the rishis in days of yore gratified that foremost of deities. All the devatas and danavas and rishis in days of yore gratified. They got the blessings of the divine Mahadeva. They got the vision of Mahadeva here in this place. By practicing Brahmacharya and by surrendering to him. This Shiva Sahasranamam that we are going to see in Mahabharata, that was recited by Upamanyu Maharshi to Krishna, and Krishna recited that to the Pandavas. But the other one is we see where Vishnu worshipped him with 1,000 lotuses, and then he was missing one of the because Mahadeva wanted to test his true devotion, so he would steal one of the lotuses from there. And then Netre. Netram cha neta jagatam prapurvai padma sannibam tada prabriti tamprahuhu padmakshamiti suvratam. So this is present in the Linga Purana, 177th verse of the 98th chapter, first canto. After giving one of the eyes to Lord Shiva, surrendering it to the feet of Lord Shiva, Vishnu acquired the Sudarshana Chakra, and then Mahadeva blesses him that since you surrendered one of your eyes, you will be known as Padmaksha, you will be known as lotus eyed. Your eyes will be compared to that of, you will be having eyes equal to that of lotus. So that was one thing that Vishnu acquired from Lord Shiva, and the other thing was Sudarshana Chakra. Narada Puranam, Uttarabhagam, 73rd chapter, the greatness of Trayambakeshwara, in that the 105th verse says, Murari Netrarchida Padapadma. The Murari Vishnu, Jaimini Maharshi says, Murari Vishnu worshipped you, O Lord Shiva. This is the glorification of Lord Shiva. He says, Murari worshipped you with his Netram. And he surrendered that eyes of his to your feet. And then he got the Sudarshana Chakra. That's what Upamanyu Maharshi reminds him. And that discuss, how is that Sudarshana Chakra? Utpaditam Vrishankena Deepta Jvalana Sannibam Dattam Bhagavata Tubhyam Durdarshe Tejasadbhutam. It is shining, it is wonderful and irresistible in energy. In consequence of its blazing energy, Mahadeva named it as Sudarshana. And that is in your hands. With that only Vishnu is able to defeat all the demons. And then Swayambhuva Kratushchapi Putrartha Mabhavat Pura Avishya Yoge Natmanam Trini Varsha Shatanyapi Tasya Chopa Dadau Putran Sagasram Kratu Sammitan. Brahma in days of yore, just like you worshipped Mahadeva, O Vishnu, Brahma in days of yore worshipped, made a sacrifice. Avo Raja Namadvarasya Rudragam Hotaragam. He is the king of Yajnas. Mahadeva is described as the king of Yajnas. So Brahma worshipped him in days of yore in order to obtain children and in order to create the universe. The creation and maintenance are done by Brahma and Vishnu only by the grace of Lord Shiva. Mahadeva is helping them by residing in their heart. Sukishrutam Gartasadam Yuvanam Briganna Bhimamupahatna Mugram Devanagam Kritagebhyo. He is present in the heart of all the living entities, including the demigods, including the devatas like Brahma and Vishnu. Yajnavalkya itikyata rishik paramadharmikaha aradhyasa mahadevam praptavana natulam yashaha. Yajnavalkya Maharshi also worshipped him. Yajnavalkya Maharshi is the seer of ఈశావాస్య ఉపనిషత్. హీ ఈస్ ద ఋషి ఆఫ్ ఈశావాస్య ఉపనిషత్. హీ ఎక్స్పీరియన్స్డ్ లార్డ్ శివ అండ్ దెన్ హీ గేవ్ ద బ్యూటిఫుల్ 18 వర్సెస్ ఆఫ్ ఈశావాస్య ఉపనిషత్ డిస్క్రైబింగ్ లార్డ్ శివ. హిరణ్మయేన పాత్రేన సత్యస్యా విహితం ముఖం. దట్ పర్సనాలిటీ బిహైండ్ ద ఎఫల్జెన్స్ షుడ్ బి మెడిటేటెడ్ అపాన్, హూ ఈస్ గోల్డెన్ ఇన్ కాంప్లెక్షన్, హూ ఈస్ త్రీ ఐడ్. హిస్ డివైన్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వన్ షుడ్ మెడిటేట్ ఆన్ అండ్ దట్స్ హౌ వన్ కెన్ అప్టైన్ ద ట్రూ నాలెడ్జ్. ఉపమన్యు మహర్షి సేస్ టు కృష్ణ, యాజ్ఞవల్క్య మహర్షి ఆల్సో హీ గాట్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ శివ. హీ వర్షిప్డ్ మహాదేవ, హీ అటైన్డ్ గ్రేట్ ఫేమ్. వేదధ్యాసశ్చ యోగాత్మ పరాశర సుతో మునిహి సోపి శంకరమారాధ్య ప్రాప్తవాన్ అతులం యశః వాలకిల్య మగవత జ్ఞాతా పురాకిల. దిస్ వ్యాస పరాశర మహర్షి సన్ వ్యాస ఆల్సో వర్షిప్ లార్డ్ శివ. సో దర్ వాజ్ అ వ్యాస అష్టకం. వ్యాస సింగ్స్ అ బ్యూటిఫుల్ అష్టకం ఫార్ లార్డ్ శివ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై ఛానల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద స్కంద పురాణ కాశీకాండ. సో దెర్ ఆర్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ లెక్చర్, వన్ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ దెన్ శక్రేణ తు పురా దేవో వారాణస్యాం జనార్దన ఆరాధితో భూత్ భక్తేన దిగ్వాస భస్మకుంఠిత. బై ఎంబలిషింగ్ హిస్ బాడీ, బై ఎంబలిషింగ్ హిస్ ఎంటైర్ బాడీ విత్ ద హోలీ యాషెస్, ఇంద్ర సురేంద్ర మహేంద్ర వర్షిప్డ్ లార్డ్ శివ ఇన్ వారాణసి టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ హిస్ సిన్స్. సో దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ గ్రేటర్ దాన్ మహాదేవ. నో వన్, నథింగ్ ఇస్ ఈక్వల్ టు హిమ్, నథింగ్ ఇస్ గ్రేటర్ దెన్ హిమ్. అండ్ దెన్ తేజస తపసా కీర్త్యా త్వత్సమోన భవిష్యతి. ఈవెన్ నారద మహర్షి వర్షిప్డ్ లార్డ్ శివ. అండ్ దెన్ హీ గాట్ ద బూన్ సేయింగ్ దట్ గీతేన బాధితవ్యేన నిత్యం మాం అనుయాస్యసి. మహాదేవ సెట్ టు నారద, నో వన్ షాల్ బీ యువర్ ఈక్వల్ ఓ నారద ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగింగ్ సాంగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నో వన్ కెన్ బి ఈక్వల్ టు యూ. సో యూ షాల్ ఆల్వేస్ గ్లోరిఫై మీ విత్ ద సాంగ్స్ అండ్ విత్ ద మ్యూజిక్. హీ ప్లెసెస్ నారద మహర్షి. అండ్ దెన్ ఫైనలీ ఆఫ్టర్ డిస్క్రైబింగ్ ఎవ్రీ రిషి, ఎవ్రీ మహర్షి, ఈవెన్ బ్రహ్మ, ఈవెన్ విష్ణు, ఇంద్ర, ఆల్ ద దానవాస్, ఈవెన్ దే వర్షిప్ లార్డ్ శివ. అండ్ ఫైనలీ హీ కమ్స్ టు హిమ్సెల్ఫ్. ఉపమన్యు మహర్షి సేస్ సాక్షాత్ పశుపతి స్తాత తచ్చాపి శృణు మాధవ యదర్థం చ మయా దేవ ప్రయతేన తథా విభో ప్రబోధితో మహాతేజస్తం చాపి శృణు విస్తరం యతవాప్తం చ మే పూర్వం దేవదేవాన్ మహేశ్వరాత్ తత్సర్వం నిఖిలేనాద్య కథయిష్యామి తేనగ పురా కృతయుగే తాత ఋషిరాసీన్ మహాయశాః వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతో వేదవేదాంగ పారక తస్యాహమభవ పుత్రో దౌమ్యశ్చాపి మమానుజః. ఓ మాధవ, ఇన్ ఫార్మర్ టైమ్స్ ఐ సక్సీడెడ్ ఇన్ ఆప్టైనింగ్ అ సైట్ ఆఫ్ ద God of Gods, the Supreme Ishwara, Mahadeva, who is described as Anishwara, who is the master of all the creatures, who is also described as Pashupati in the Vedas. And then he describes his experience with Lord Shiva. So how the incident happened, how the meeting of Mahadeva happened. And then he says, in ancient times, in Krita Yuga, so he says, the Satya Treta Dwapara Kali, there are four yugas, we are in Kali Yuga. So Krita Yuga is also called as Satya Yuga. So in Krita Yugam, there was a rishi of great fame named Vyagrapada, and I was his descendant. I am the son of Vyagrapada, that's what he says. And then he describes, Kasya Chitvata Kalasya Daumyena Sahamadava. Daumya was the brother of Upamanyu Maharshi. Agacham Ashram Kridan. ఆగచ్చమాశ్రమం క్రీడన్ మునీనాం భావితాత్మనాం తత్రాపి చ మయా దృష్టా దుహ్యమాన పయస్విని లక్షితం చ మయా క్షీరం కాదుతో హ్యమృతోపమం తతోహం అబ్రువం బాల్య జననీమాత్మనస్తత. హి సేస్ ఐ కేమ్ అక్రాస్ అ గ్రూప్ ఆఫ్ రిషీస్ హూ వర్ క్లీన్ సోల్స్. And then I came across a group of rishis, and then they were milking the cow. And I saw the milk, it appeared to me like amrita. By the grace of the rishis, I got that milk from them. And then when I drank that milk, it was like amrita for me. Amritartham prapannartham yasu vidya pradayini. The giver of the knowledge of that ultimate Amrita, ultimate immortal knowledge is given by Parashakti. Tam Ishana Manoramam. So he experiences this taste of Amrita in that milk that was given by the rishis to Upamanyu Maharshi. And then I came home and then impelled by childishness. Oh mother, give me some milk. Because that milk was so tasty, I wanted more of that milk. So that's what so. And then in that mood, I requested my mother, Vyagrapada Maharshi's wife. I requested my mother with milk. And so, and then it goes on. Kshirodana samayuktam bhojanam hi prayachame abhavaschaiva dugdasya dukkita janani tada. So there was no milk at that time in the house. And then my mother was much grieved at my, and but my mother, you know, the Vatsalya Bhavam, the mother always wants, when a child, when a small child comes and asks for something, a mother will never deny because of the Vatsalya Bhavam. Oh, my child has asked this, I cannot deny this. So what she did was, she couldn't say no. Oh, there is no milk, Upamanyu. She couldn't say no. So she took the piece of rice, you know. When you boil the rice, what happens? There is some water that is remaining. So she just took that water away after boiling that rice. And then she said that this is milk. Oh, mother. But here one point to be noted, the Upamanyu Maharshi's mother did not know that Upamanyu Maharshi had drank milk from the rishis. She did not know. So, but she couldn't deny the words of, she couldn't say, no, we don't have milk in the house. So she just boiled the rice and then she took the remaining water from there and then she gave that as a milk, Upamanyu Maharshi. And then after drinking that, Upamanyu Maharshi thought, okay, this is not actually true milk. And then he says, out of childishness, Upamanyu Maharshi goes and says to his mother, Tato ham bruvam balya janani matma nastada nedam kshirodanam martyatvam me dattavatyasi. He says, you have not given me true milk, O mother. This is not milk. I have actually drank the milk that rishis gave me. And this doesn't look like milk. And then the mother, she was filled with complete sorrow and grief. And then she embraced Upamanyu Maharshi. She says,

0: 예.
1: 옴 나마 시와야. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
3: Maulav Ganga Shashankav, Karacharanatale Sheetalanga Bhujangaha, Vame Bhage Dayardra, Himagiritanaya Chandanam Sarvagatre, Itham Sheetam Prabhutam, Tavakanakasabha Nathavodham Kvashaktihi, Chitte Nirveda Tapte, Yadi Bhavati Nate Nityavaso Madhiye, Gangam Vari Manohari Murari Charanachyutam, Tripurari Shirashchari Papahari Punatumam, Vidya Vitaranashilam, Vidyadhisham Virinchi Harivandyam, విశ్వాధిక విబుధేడ్యం విజయోపాస్యం వినౌమి విషకంఠం శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించేః పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మత వల్లికా సహచరం మార్గే సహాయం నృణాం శ్రీమత్ దీక్షిత విప్రదైవత వరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య ప్రథమ శ్లోకః. శ్లోకేస్మిన్ సముద్రమథన సమయే హాలాహల విషరాజ ప్రసరణ రూపాం ఆర్తిమాపద్యమానానాం బ్రహ్మాదిదేవానాం ఆర్తిహంతారం తద్విషాశినం భగవంతం నీలకంఠం స్తువంతి దీక్షితేంద్రాః. ఏవం భవతి శ్లోకః. క్షీరాంభోనిధి మంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీనవలోక్యయః కరుణయా హాలాహలాఖ్యం విషం నిశంకం నిజలీలయా కబలయన్ లోకాన్ రరక్షాదరాత్. ఆర్తత్రాణపరాయణస్ భగవాన్ గంగాధరో మే గతిః ఇతి. అన్వయః ఏవం భవతి. క్షీరాంభోనిధి మంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ బ్రహ్మాదీన్ సురాన్ కరుణయా అవలోక్య యః హాలాహలాఖ్యం విషం నిశంకం కబలయన్ నిజలీలయా లోకాన్ ఆదరాత్ రరక్ష సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. శ్లోకేస్మిన్ ప్రయుక్తః ఏకైకోపి శబ్దః శ్రీమద్భాగవతస్య అష్టమస్కంధస్య సప్తమాధ్యాయస్య కతిపయ శ్లోకానాం సారః. శ్రీమద్భాగవతస్య అష్టమస్కంధస్య సప్తమేధ్యాయే ప్రతిపాదితం సముద్రమథన సమయే హాలాహల విషరాజ ప్రసరణ వృత్తాంతం సంగృహ్ణంతి. యః హాలాహలాఖ్యం విషం కబలయన్ నిజలీలయా లోకాన్ ఆదరాత్ రరక్ష సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. యః అరక్ష్యమాణానాం శరణ్యః హాలాహలాఖ్యం విషం క్షీరాబ్ధేః సురభ్యాదీనామావిర్భావాత్ పూర్వమావిర్భూతం యద్రవ్యం తత్ కబలయన్ ఆస్యేన గృహ్ణన్ నిజలీలయా ఆత్మీయేన విలాసేన లోకాన్ ప్రాణపరీప్సూన్ సకలదేవాసురాదీన్ ఆదరాత్ యత్నాత్ రరక్ష సహ భూతభావనః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. తత్ర గరలభక్షణే హేతుమాహుః. క్షీరాంభోనిధి మంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ బ్రహ్మాదీన్ సురాన్ కరుణయా అవలోక్య ఇతి. క్షీరాంభోనిధి మంథనోద్భవవిషాత్ ఉగ్రవేగాత్ గరాత్ సందహ్యమానాన్ భృశం భీతానిత్యర్థః. బ్రహ్మాదీన్ బ్రహ్మవిష్ణువాదీన్ సురాన్ దేవాన్ కరుణయా తద్దుఃఖప్రహాణేచ్ఛయా అవలోక్య శరణాగతాంస్తాన్ దృష్ట్వా ఇత్యర్థః. కథం తత్ ఉగ్రవేగం అసహ్యం చ విషం భగవాన్ కబలయామాస ఇత్యాహుః నిశంకం ఇతి. శంకా త్రాసః, తస్యాః అభావః నిశంక. నిశంకం ఇతి క్రియావిశేషణమవ్యయం. ఇయం చ కథ ఏవం కథ్యతే శ్రీమద్భాగవతే షష్ఠే చాక్షుషే మన్వంతరే దేవసంభూత్యాం వైరాజస్య పుత్రత్వేన భగవాన్ నారాయణః అజితరూపేణ అవతతార. సముద్రమథన సమయే కూర్మావతారేణ మందరం స్వపృష్ఠే ధృత్వా దేవాసురసాహాయం చక్రే. తత్రైవ పునరపి అజితావతారేణ స్వపాణిభ్యాం క్షీరాబ్ధిం మథిత్వా సహాయం చక్రే. అమృతార్థం దేవాసురైః సముద్రమథనస్య హేతుం పృష్టే సతి పరీక్షితారాజ్ఞా తత్కథాం వక్తుమారేభే శుకబ్రహ్మ. అమృతావాప్త్యర్థం సముద్రం మథనద్భిరపి దేవాసురశ్రేష్ఠైః న తస్మాదమృతం జజ్ఞే, తస్మాత్ భగవాన్ అజితః స్వయం తం మథితుమారేభే ఇత్యుక్తం. మథ్యమానాత్ తథా సింధోః దేవాసురవరూథపైః యదా సుధాన జాయేత నిర్మమన్థాజితస్వయం. మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోత విద్యుత్ మూర్ధ్ని భ్రాజద్విలులితకచస్రగ్ధరో రక్తనేత్రః జైత్రేర్దోర్భిః జగదభయదైర్దందశూకం గృహీత్వా మథ్నన్మథనా ప్రతిగిరివా శోభతాథో ధృతాద్రిః ఇతి. అజితమథనాదేవ సముద్రాత్ ద్రవ్యతతిర్జజ్ఞే, ఆదౌ హాలాహలాఖ్యం విషం జజ్ఞే ఇత్యాహ. నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః సంభ్రాంతమేనోన్మకరాహి కచ్చపాత్ తిమిద్విపగ్రాహ తిమింగిలాకులాత్ తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధః విసర్పదుత్సర్పదసహ్యవీర్యం ఇతి. అతిభీషణం తం విషరాజం సోఢుమక్షమాః దేవాదయః కిం చక్రుః ఇత్యుచ్యతే. తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధః విసర్పదుత్సర్పదసహ్యవీర్యం భీతాః ప్రజా దుద్రువురంగసేశ్వరాః అరక్ష్యమాణాః శరణం సదాశివం ఇతి. నను విష్ణువతారభూతస్య భగవతః అజితస్య సాహాయ్యే సత్యపి తేన హరిణా అరక్ష్యమాణాః దేవాదయః కిమితి సదాశివం ప్రతి దుద్రువుః. గర్భక్షణే తస్యైవ ఇతరాసాధ్యకర్మకరత్వాత్. అయమేవ వ్యాసాచార్యాణామాశయః బ్రహ్మతర్కస్తవే ప్రతిపాదితః శ్రీమదప్పయ్యదీక్షితేంద్రైః. గంగాధృతానభవతా శివపావనీతి నాస్వాదితో మధుర ఇత్యపి కాలకూటః సంరక్షణాయ జగతాం కరుణాతిరేకాత్ కర్మద్వయం కలితమేతదనన్యసాధ్యం ఇత్యనేన శ్లోకేన. అత్ర మధ్వాచార్యాదిభిర్వైష్ణవాచార్యైః రుద్రస్య యశసోర్థాయ స్వయం విష్ణుర్విషం ప్రభుః న సంజహరే సమర్థోపి వాయుం చోచే ప్రశాంతయే ఇత్యాద్యుక్తం వచనజాతం అపాస్తం. భగవతో నారాయణస్య అచింత్యాద్భుతగుణమహిమ విభూతివైభవ నిరూపణపరే శ్రీమద్భాగవతే ప్రబంధే పరబ్రహ్మకోటిభూతః సదాశివోపి స్తుతః ఇతి స్ఫుటమేవ. వాయుం చోచే ప్రశాంతయే ఇతి కాలకూటభక్షణాదపి శివస్య సుఖితత్వే వాయుదేవ సహాయత్వోపన్యాసః క్వచిదపి న పురాణేషు శ్రుతః. కాలకూటభక్షణసమర్థత్వే తద్భక్షణాదపి సుఖితత్వే చ హేతుః శివస్య పరాక్రమః ఇత్యేవ వ్యాసాచార్యాణాముక్తిః. తత్ర వాయుదేవ సహాయత్వకథనం వ్యాసాచార్యైః నోక్తం ఇతి నిశ్చప్రచమేవ. శ్రీవైష్ణవాచార్యాః అపి స్వగ్రంథేషు క్వచిదపి వాయునా విశాసనం నప్రోచుః, అపితు సదాశివాత్ పూర్వం విష్ణునా హాలాహల విశాసనం తదవశిష్ట బిందుమాత్రస్యైవ విషస్య శివేనాస్వాదనం. తస్మాత్ సదాశివాద్ విష్ణోరుత్తమత్వం చ ప్రతిపాదయంతి కేచిచ్ శ్రీవైష్ణవాచార్యాః. अत्र सेश्वराः इति पदं सहेन्द्राः इति व्याख्यातं सत्यधर्मतीर्थैः तदप्यपास्तम् अत्र ईश्वरशब्दः विष्णवतारभूतं भगवन्तम् अजितं द्योतयतीति भागवतवचनात् वायुपुराणवचनाच्च स्पष्टम्। वायुपुराणस्य चतुःपञ्चाशेऽध्याये ब्रह्माणं प्रति देवादीनां वचनम्। विषेणोत्तिष्ठमानेन कालानलसमत्विष निर्दग्धो रक्तगौराङ्गः कृतः कृष्णो जनार्दनः दृष्ट्वा तं रक्तगौराङ्गं कृतं कृष्णं जनार्दनं भीताः सर्वे वयं देवाः त्वामेव शरणं गताः इति। अत्र कृष्णजनार्दनपदप्रयोगः भगवन्तम् अजितं द्योतयति। देवैः शरणीकृतस्य ब्रह्मणः तान् प्रति प्रत्युक्तिः। तस्य विष्णुरहं चापि सर्वे ते सुरपुङ्गवाः न शक्नुवन्ति वैसोढुं वेगमन्येतु शङ्करात् इति। अनेन विधिहर्यादिभिरप्यसाध्ये कर्मणि शिवस्य सुखविधायकत्वमुक्तम्। हालाहलविषराजाशने सकलपुराणवचः प्रख्यापितस्य शिवप्रभावस्य अनादेयः वेदवैदिकद्रोहः देवताद्रोहश्च। तद्गरलभक्षणसमर्थं सदाशिवं नमश्चक्रुः देवासुराः इति भागवतस्य अग्रिमे श्लोके निरूप्यते। विलोक्यतं देववरं त्रिलोक्याः भवाय देव्याभिमतं मुनीनाम् आसीनमद्रावपवर्गहेतोः तपोजुषाणं स्तुतिभिः प्रणेमुः इति। अस्मिन्नध्याये प्रजापतिभिः कृता शिवस्तुतिः अवधेया। सा हि ब्रह्मविष्णुपुरोगमैः देवासुरैः कृतं शिवप्रपदनं द्योतयति। देवदेव महादेव भूतात्मन् भूतभावन त्राहिणशरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् इति प्रथमश्लोकः। अत्र प्रजाः श्रीपार्वतीपतिमेव हरिहरयोः अभेदविषये संशयविपर्ययजननार्थं सङ्कलय्य स्तुवन्ति इत्येव अस्माकं मतम्। त्वच्छरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् त्राहि इति निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् इत्यादि श्रुतिस्मृतिसन्दोहसम्प्रतिपन्नस्य निरस्तकर्तृकर्मादिभेदप्रपञ्चस्य अखिलवाङ्मनसपथातीतस्य स्तुतिगोचरीकर्तुमशक्यस्य निर्गुणस्य शिवतत्त्वस्य परमशिवशब्दितं सगुणं रूपं स्तुतेरस्याः विषयः। तत्र तत्र स्तुतिपदैः हरिरेव तु तद्गतः स्तूयते तो युक्तमेव गुणाधिक्यवचोपितो इति मध्वाचार्यैः प्रकटितः आशयः अत्यन्तासङ्गतः। देवतैकामुद्दिश्य कृतां स्तुतौ सैव देवता स्तुत। प्रजापतिभिः कृतया स्तुत्यातुष्टस्य शिवस्य प्रतिक्रियामाह भगवान् श्रीशुकः। तद्वीक्ष्य व्यसनं तासां कृपया भृशपीडितः सर्वभूतसुहृद्देवः इदमाह सतीं प्रियाम् अहोबत भवान्येतत् प्रजानां पश्य वैशसं क्षीरोदमथनोद्भूतात् कालकूटादुपस्थितम् आसां प्राणपरीप्सूनां विधेयमभयं हि मे एतावान् हि प्रभोरर्थः यद्दीनपरिपालनम् इति। अत्र एकचत्वारिंशश्लोकव्याख्याने सत्यधर्मतीर्थैः पद्मपुराणवचनत्वेन आम्नाताः द्वादशश्लोकाः सदाशिवात्पूर्वं वायुना हालाहलविषराजाशनं तदवशिष्टबिन्दुमात्रस्यैव विषस्य शिवेनास्वादनं तस्मात् सदाशिवात् वायोरुत्तमत्वं च प्रतिपादयन्ति। सर्वमेतद्वचनजातं प्रमाणमिति वाच्यम्। प्राचीनपद्मपुराणकोशेषु माध्वैरुदाहृतवचनानामदर्शनेन तद्वचनानां प्रक्षिप्तत्वात् एषां वचनानाम् अस्तित्वशङ्काकलङ्कितत्वेन निश्चितप्रमाणाभावाच्च इतिहासपुराणवचनानां प्रतिपाद्यमर्थमाच्छाद्य कल्पितार्थाः एव मध्वाचार्यैः तदनुयायिभिश्च तथाः। एवं देवादीननुग्रहीतुकामः भगवांश्चन्द्रशेखरः तं हालाहलं विषराजं जघासेत्याह। ततः करतलीकृत्य व्यापिहालाहलं विषम् अभक्षयन् महादेवः कृपया भूतभावनः इति न तु मध्वाचार्य सत्यधर्मतीर्थोक्तरीत्या वायुभक्षणावशिष्टं विषराजं शिवः अपिबत् अत्र नैवैतत्तात्पर्यं जग्धं तद्विषं भूषणत्वेन तद्गल एव स्थितमित्युक्तं तस्यापि दर्शयामास स्ववीर्यं जलकल्मषः यच्चकार गले नीलं तच्च साधोर्विभूषणम् इति भगवतः पराक्रममुद्वीक्ष्य देवाः तुष्टाः बभूवुः इत्युक्तम् निशम्य कर्मतच्छम्भोः देवदेवस्य मीढुषः प्रजादाक्षायणी ब्रह्मा वैकुण्ठश्च शशंसिरे इति भाषणमिदं प्रजापतिकृतायाः शिवस्तुत्याः पारायणेन समापयामि श्रीप्रजापतय ऊचुः देवदेव महादेव भूतात्मन् भूतभावन त्राहिनः शरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् त्वमेकः सर्वजगतः ईश्वरो बन्धमोक्षयोः तं त्वामर्चन्ति कुशलाः प्रपन्नार्तिहरं गुरुं गुणमय्यास्वशक्त्यास्य सर्गस्थित्यप्ययान् विभो धत्से यदा स्वदृग्भूमन् ब्रह्मविष्णुशिवाभिधां त्वं ब्रह्मपरमं गुह्यं सदसद्भावभावनं नानाशक्तिभिराभातः त्वमात्मा जगदीश्वरः त्वं शब्दयोनिर्जगदधिरात्मा प्राणेन्द्रियद्रव्यगुणस्वभावः कालः क्रतुः सत्यमृतं च धर्मः त्वय्यक्षरं यत्त्रिवृदामनन्ति अग्निर्

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఇంద్రియాలు ఏవేవైతే ప్రపంచంలోంచి స్వీకరిస్తున్నాయో అవన్నీ అన్నములు. ఈ అన్నములన్నీ ఎవడ ఏర్పరుస్తున్నాడో అంటే ఐశ్వర్యములన్నీ ఎవడ ఏర్పరిచాడో ఆ ఈశ్వరుడే. అన్నానాం పతయే నమః ఈ మాట అనుకున్న వాడికి ఏ ఐశ్వర్యాలకు లోటుండదు. వాడి బ్రతుకుకి కావలసిన పోషణే అన్నం. వాడి ఇంద్రియాలు ఏది పోషిస్తుందో అది అన్నం. ఆ అన్నాలు సమకూర్చేవాడు ఆయన. ఈ అన్నం అనేది మన ధర్మం మీద ఆధారపడి ఉంటుంది కనుక బభృషాయ వివ్యాధినే నానాంపతయే నమః అని అన్నమునికి ఇంత అర్థం చెప్పాడు. ఈ అన్నాలు ఇచ్చేవాడు అన్నం ద్వారా ఇచ్చే పుష్టి కూడా ఆయన ఇస్తాడయ్యా. అందుకు తర్వాత నామం నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయే నమః. ఇక్కడ నుంచి మీకు అనేకములైన విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. హరికేశాయ, ఇక్కడ హరికేశాయ అంటే పరమేశ్వరుడి స్వరూపం చెప్తున్నారు. పచ్చని కేశములు కలవాడు. పచ్చని కేశములు అనగా వ్యక్తికి గాని హరికేశ అని వర్ణించామంటే నల్లని జుట్టు కలవాడు అని, అంటే పచ్చగా ఉన్న జుట్టు, పండిపోయిన జుట్టు కాదు. హరికేశాయ అని వర్ణించడంలో అది విశేషం. పచ్చని జుట్టు అంటే నల్లని జటాజూటం కలిగి ఉన్నటువంటి వాడు ఆ శివుడిని ఇక్కడ మనం ధ్యానించాలి. ఉపవీతినే యజ్ఞోపవీతం వేసుకొచ్చున్నట్ట ఆయన. అందుకే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్. ప్రజాపతి అంటే సమస్తమైన ప్రజలకు, అంటే జీవకోటికి. ప్రజలు అంటే మానవులు మాత్రమే కాదండి, ప్రజ బాగా పుట్టినవి అని అర్థం. ఈ పుట్టిన వాళ్ళంతా ప్రజ. ఈ జీవకోటికి అంతటికీ ఎవడు పతో అతడు ప్రజాపతి. ఈ ప్రజాపతి అయిన ఆయనకి సహజంగా ఉంది యజ్ఞోపవీతం. అంటే మనకు కర్మ చెయ్యాలి అంటే యజ్ఞోపవీతం ధరింపజేసి అర్హతనిస్తారు. మరి విశ్వకర్మను చేయాలంటే ఆయనకి ఆవిడ యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయన కన్నవాడు ఎవడైనా ఉంటే యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయనే తనంత తానైన వాడు కనుక విశ్వకర్మంతా చెయ్యడానికి ఆయన యజ్ఞోపవీతంతోనే వచ్చేట్టు. ఆయన ప్రజాపతే యత్ సహజం పురస్తాత్, తనకు తానుగా విశ్వమనే యజ్ఞానికి చెయ్యగలిగిన అధికారం తనంత తాను పొందినవాడు గనక ఉపవీతినే అన్నారు. అలా ఉన్నవాడు పుష్టానాం పతయే నమః. పుష్టలకు పతి అంటే ఇక్కడ మనకి బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుణ్ణి వర్ణించారు. అంటే బ్రాహ్మణే శివుడా అండి, ఎవరు కాదండి, ఇట్లాడి బుద్ధుడు కళ్ళు చాలా తొందరగా పుడతాయి, తర్వాత ఏం చెప్తున్నాడు అనేది వినరు. చాతుర్వర్ణీయములు పరమేశ్వర స్వరూపాలే. విశ్వన గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఈశ్వరుడని చెప్పినప్పుడు చాతుర్వర్ణీయములు ఆయన స్వరూపములే. చాతుర్వర్ణీయములలో సమాజానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి జరగాలి. వాడి ద్వారా సమాజం జరిగినప్పుడు, అంటే సమాజం పోషించే పరమేశ్వరుడు ఆ పోషించే శక్తిని ఒక్కొక్క వర్గానికి ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ జీవుడి కర్మగతి ప్రకారంగా వాడికి ఆ దేహంలో ఆయా శక్తుల్నిచ్చి బాధ్యతల్ని పెట్టాడు. అందరూ యజ్ఞాలు చేస్తామంటే మిగిలి పనులు ఎవడు చేస్తాడు? అందుకు ఒక రకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేటువంటిది పరమేశ్వరుడు విశ్వంలో అందరికీ పెట్టాడు. మనకే కాదు, గ్రహాలలో చాతుర్వర్ణ్యాలున్నాయి, వృక్షాలలో చాతుర్వర్ణ్యాలున్నాయి, రాళ్లల్లో చాతుర్వర్ణ్యాలు ఉన్నాయి. రాళ్లల్లో చాతుర్వర్ణ్యాలు మీకు తెలియాలి అంటే స్థపతులను అడగండి, చెప్తారు. ఏది బ్రాహ్మణ శిల, ఏది క్షత్రియ శిల, ఏది వైశ్య శిల, ఏది సుందర శిల, ఏ శిల ఏ శిల్పానికి వాడాలి, ప్రతి దానిలో ఉంది. బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు ఆ శిల, దానికో స్వభావం ఉంది. ఇలా వీటన్నిటికీ ఉన్నాయి. అందుకు వీటన్నిటికీ ఆది ఆయనే. అందుకే పరమేశ్వరుడు చాతుర్వర్ణ్య స్వరూపుడుగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దీని తర్వాత క్షేత్రాణాం పతే ఉంది, వాణిజాయన్ ఉన్నది, ఇంకా అన్నీ ఉన్నాయి. అయితే అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడ దాకా ఎందుకు చెప్పానంటే ఇక్కడితో ఆగిపోయి మనం ఎక్కడికో పోతామని అన్నీ చెప్పాడని ముందు చెప్పి దీని గురించి చెప్తున్నాను. హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః అని చెప్తున్నారు. ఎందుకంటే అన్నానాం పతయే నమః అని చెప్పి ధర్మం చెప్పిన తర్వాత బ్రాహ్మణుణ్ణి ఎందుకు చెప్పారంటే ఆ వేద ధర్మాన్ని విశ్వంలో ప్రతిష్ట చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. ఆ బాధ్యతని వాడు విస్మరించడం చేతనే ఇప్పుడు మనం ఈ దౌర్భాగ్యంలో ఉన్నాం. మరి ఇంకే కారణం కాదు, ఇది నిర్భయంగా చెప్తున్నాం. బ్రాహ్మణుడు సంధ్యావందనాది నిత్య కర్తవ్యాలు కూడా విడిచిపెట్టి భ్రష్టత్వం పొందడం వల్లనే వాతావరణంలో కాలుష్యం ఏర్పడింది. సస్పింతిక అనే యజ్ఞద్రోహ శక్తులు విజృంభించాయి. వాటి కారణంగానే అందరి బుద్ధుల్లోకి కలిప్రవేశించి ఈ నాశనానికి హేతువయ్యాడు. అందుకే కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వద్దకు కొంతమంది వెళ్ళి ఏమంటే కన్వర్షన్స్ ఎక్కువైపోతున్నాయి, మీరు తప్పకుండా చూడాలండి అన్నాడు. నాయన సంధ్యావందనం చేస్తున్నావా అన్నారు. లేదండి అని. అప్పుడు నీకెందుకు అయ్యా, ఎవడే మతంలో మారితే నువ్వు నీకెందుకు, నీ మతధర్మం నువ్వు పాటించినప్పుడు అది ఉంటే ఎందుకు పోతే ఎందుకు, ట్యాగ్ పెట్టుకోవడం ఆ మతం అంటే అనుష్ఠించడం. మతం అనుష్ఠించాలి, నువ్వేం చేస్తున్నావు? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రుద్రం చెప్తున్నప్పుడు శివజ్ఞానాన్ని మనం గ్రహించుతున్నాం. ఈ రుద్రం గ్రహించడమే జ్ఞానం, ఈ జ్ఞానమే పురాణాదుల్లో అంతా ఉంది. దీని ఆధారంగా అవితవి తీసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఈ రుద్రాన్ని సక్రమంగా నిత్యం స్వరసహితంగా చదివి ఉచ్చరించి ఆరాధించవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది. మిగిలిన వారందరూ రుద్ర నమక స్తోత్రం మొదలైనవి చదువుకోవచ్చు, అందుకే వాటిని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మహర్షులు లోక క్షేమం కోరుకున్నారు, అందుకే వ్యాసదేవుడు, వేదాలను వ్యాసం చేసిన వ్యాసదేవుడే, వేదాల్లో ఉన్న రుద్రం వైదిక మార్గంలో ఉంటూ వేదాధ్యయన తత్పరులై ఉపనయన సంస్కారం కలిగిన వారికి బాధ్యతగా అప్పగించి, అదే మిగిలిన వాళ్ళందరూ ఫలితం పొందడానికి స్తోత్ర రూపంలో అవే భావాల్ని అవే అక్షరాల్ని తీసుకుని సమకూర్చాడు. ఆయన ఎవరు సమకూర్చగలరు? మళ్ళీ ఋషే సమకూర్చగలడు. ఆయన అలా చేశారు కదండి, నేను వేదమంత్రాలంటి పలికి శ్లోకాలు రాస్తానంటే కుదరదు. ఎవడు దర్శించాడో వాడే దాన్ని ఎలాగ మోడిఫై చేసి ఇవ్వాలని తెలుసు. ఔషధాన్ని ఏ విధంగా మలచి రోగికి తగ్గట్టు ఇవ్వాలో డాక్టర్కే తెలుస్తుంది. అంతేగాని మనంతరం మనం వచ్చి దాన్ని డైల్యూట్ చేయాలా లేదా డెన్సిఫైడ్ చేయాలా మనమెవరు నిర్ణయించగలం? అదేవిధంగా ఋషి మనకి రుద్ర నమక స్తోత్రం మొదలైనవి ఇచ్చారు. ఇవన్నీ కూడా అందరూ పారాయణ చేయొచ్చేది స్తోత్ర రూపంలో ఉన్నవి. అవి కొన్ని ఇక్కడ అందుబాటులో పెట్టాం, రేపు మాపో వాటిని కూడా అందరికీ అందజేసి ఏర్పాటు చేస్తున్నారు. వాటిని అందరూ పారాయణ చేయవచ్చు. విష్ణు సహస్రం ఇవన్నీ కూడా మనకు ఆ వైదికమైన విశ్వశక్తిని గ్రహించడానికి మహర్షి వేదవ్యాసుల వారు అందరి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ మిగిలిన వారందరూ ఎవరైతే బ్రాహ్మణులు అనిపించుకుంటున్నారో వారు ఈ జన్మ వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి. అంటే అర్థం బ్రాహ్మణుడికి చేసి మోక్షం పొందిపోతాడని కాదు, ఎవడు వాడి పని పూర్తి చేస్తే వాడికి రిలీవ్ ఉంటుంది, అవునా లేదా అండి? ఆఫీసులో వాడు పని పూర్తి చేస్తే అయ్యింది నీ పని వెళ్ళు అంటాడు, పని చేయకపోతే రాత్రి కూడా కూర్చోబెడతాడు ఆయన. కనుక మన పని మనం చేయాలి. అదేమిటి? బ్రాహ్మణుడు మంత్రంతో ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత ఉన్నవాడు, వాడు ఆ బాధ్యతను విస్మరించరాదు. అందుకు చక్కగా చదివేటటువంటి యోగం మనకు ఉపనయనం చేసి ఇచ్చారుగా గాయత్రి, ఆ తల్లిని జపం చేసుకుని తద్వారా రుద్రం పురుషసూక్తం శ్రీసూక్తం నేర్చుకుని వాడు పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఆయనే అన్ని ఇస్తాడండి. ఆఖరికి ఎంత బాధాకరమైన విషయం వచ్చింది అంటే, ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికని వృత్తిగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే వాళ్ళకి మంత్రం వచ్చు, కానీ మంత్రానికి అర్థం తెలియాలని నేను అనట్లేదు. మంత్రం చక్కగా ఉచ్చరిస్తూ అది ఉచ్చరించడానికి కావలసిన పవిత్ర జీవనాన్ని కాపాడుకోవాలి. మిగిలిన వాళ్ళు పవిత్రంగా ఉండడం ఉండకపోవడం అనేది వ్యక్తిగతం, వాడు పవిత్రంగా ఉంటే వాడు కాపాడబడతాడు. కానీ విప్రుడైనటువంటి వాడు ధర్మాన్ని తప్పితే వాడు భ్రష్టమవడమే కాక ప్రపంచం భ్రష్టమవుతుంది. వాడికి బాధ్యత అండి సత్యాది గుణములు. వాడికి లోభం ఉండకూడదు. ఏం చేస్తామండి, మాకు మాత్రం సుఖాలు ఉండవా అన్నాడు ఒక వేద పండితుడు. మేము పిలకలు పెట్టుకోవాలా, మేము పంచులు వేసుకోవాలా, మేము పైనేమో ఉత్తరీయాలు వేసుకోవాలా, మీరందరూ ప్యాంట్లు వేసుకు తిరుగుతారా, మీ పిల్లలేమో మిడీలు వేసుకుంటారు, మేమేమో చీరలు కట్టుకోవాలా, ఇలా అన్నాడండి ఒక ఆయన. అసలు ఫ్యాంటు వేసుకుంటేనే అందమని పంచి కట్టుకుంటే జుగుప్స్ అనే భావం ఎవడు పెట్టాడండి? వాడా గొట్టం తెచ్చకముందు ఇక్కడ ఎవరికి ఏం కట్టుకునేవాళ్ళు? ఇక్కడ ఈ దేశపు వస్త్రం అది, అది కట్టుకునేవాడు బ్రాహ్మణే కదా, అందరూ కట్టుకునేవారు. ఈ పవిత్ర కర్మ చేసేవాడికి వస్త్రం ఉంది, దాని రహస్యం చాలా ఉంది. ఇదంత ఎందుకు చెప్తున్నామంటే బాగా నశించిపోతున్నది బ్రాహ్మణ ధర్మం గనక. ఎందుకు నశించిపోతుంది? వీడి బద్ధకం ఎక్కువ గనక. బ్రాహ్మణ్యం ఎందుకు పోతుందంటే సోమరితనం వల్ల, మరి దేని వల్ల కాదు. ఇహ క్లేశాయ తపసే బ్రాహ్మణ జన్మ ఎందుకు వచ్చిందంటే కష్టపడ్డానికి వచ్చిందయ్యా. వాడు హాయిగా 8 వరకు పడుకుంటాను, బెడ్ కాఫీ తాగి లేస్తాను అంటే కుదరదు వాడికి. వాడు సకాలంలో లేచి సంధ్యావందనం చేసుకుని జపం చేసుకుని దేవతార్తి 8 కర్మలు కనీసం, ఒక్కటి సంధ్యావందనం దేవతార్చన, ఈ రెండు ముఖ్యం కనీసం. అది చేసుకుని రుద్రం చదువుకునేటటువంటి యోగ్యత కలిగింది, జన్మ వచ్చినందుకు సంతోషించి ఇది చెప్పగలిగే జన్మ వచ్చిందే, ఎంత అదృష్టం. అందుకు రుద్రం నేర్చుకుని ఆ రుద్రంతో శివుడికి అభిషేకం చేస్తే వాడు బాగుంటాడు, వాడు ఇల్లు బాగుంటుంది, వాడున్న ఊరు బాగుంటుంది. అందుకు నేర్చుకోవాలండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ప్రతి బ్రాహ్మడు అంటే ఆ ఊరు బాగోదా అండి. అందుకన్నారు ఏ ఊళ్ళో విప్రుడు ఉంటాడో ఆ ఊరు వెళ్ళు అని. అందుకు ఆ పని చేస్తున్నాడు గనక వాడిని భూసురుడు అన్నారు. అంతేగాని నేను భూసురుడిని దండం పెట్టు, నేను ఫలానా దానిలో పుట్టాను కనుక సంఘం పెట్టాను, దాన్ని మ్యారేజ్ బ్యూరో లెవెల్లో నడుపుతూ బ్రాహ్మణ సంఘం అండి. బ్రాహ్మణుల సంఘమా, బ్రాహ్మణత్వ పరిరక్షణ సంఘమా? బ్రాహ్మణత్వాన్ని పరీక్షించుకోవాలి. ఎవడి ధర్మం వాడు గుర్తెరిగినప్పుడు ప్రపంచం బాగుంటుంది. ఈ ధర్మము నిలపవయ్యా అని మనం ఆ స్వామిని హరికేశాయ ఉపవీతినే ఆది బ్రాహ్మణుడైన పరమశివుని, అందుకంటే పరమశుచి స్వరూపుట్ ఆయన ఆది బ్రాహ్మణుడైన. ఎంత శుచిగా ఉంటాడో పాపం, ఎప్పుడిప్పుడు మరో చోటకు వచ్చినప్పుడు కనిపిస్తాడులేండి ఎలా ఉంటాడో. సరే ఇప్పుడు ఇది చూద్దాం, అన్నీ ఆయనే. అయితే ఆయన అన్ని రకాలు ఉండగలరు కానీ మనం అలా అన్ని రకాలు ఉండద్దు. ఎవడు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉండాలి. ఆయనకేం పోయి విషయం కూడా మింగలదు. అందుకు ఎవడు ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గానికి ఆయన ఆదర్శం అని చెప్పడం ఇందులో అంతరార్థం. బ్రాహ్మణ ధర్మానికి ఎవరు ఆది? పరమేశ్వరుడే ఆది. బిడ్డ ఎలా ప్రవర్తించాలో అన్నిటికీ ఆది తండ్రే, ఆయన అనుసరించే వెళతాం. అదే జగత్ పిత అయినటువంటి ఆ జగత్పతి, పశువునాం పతి అన్నానాం పతి అయిన పరమేశ్వరుడు ప్రతి మార్గానికి తానే గురువై ఉన్నాడు. నాయన అన్నం తిను అంటే ఎలా తినాలో అమ్మ నేర్పాలి, నాయన నడువు అంటే ఎలా నడవాలో అమ్మ నేర్పాలి, అవునా లేదా? అలాగే పరమేశ్వరుడు ప్రతి మార్గంలో తాను నడిచి నడిపించాడు. అందుకే ఆయన కూడా ప్రజాపతేర్జత్ సహజం పురస్తాత్ అలా ఉన్నటువంటి వాడు. ఉపవీతిని ఆయన పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతిట ఆయన. ఈ విషయానికి మనకి వేదాల్లో ప్రమాణాలు కనిపిస్తాయి. ఆది బ్రాహ్మణమీశానం అన్నారు, ఆది బ్రాహ్మణుడైనటువంటి ఈశ్వరుడు అని. ఒక మంత్రంలో చెప్తూ త్వం దేవేషు బ్రాహ్మణోసి అని అంటారు. ఓ పరమేశ్వర నువ్వు దేవతల్లో బ్రాహ్మణవయ్యా అన్నారు. పరమేశ్వరుడు దేవతల్లో బ్రాహ్మణుడ, శుచిస్వరూపుడు, అగ్ని బ్రాహ్మణుడు, అదొక విశేషం. ఇలా బ్రాహ్మణుడు వేదాధ్యయన తత్పరుడై ఆ వేదమనే అగ్ని తనలో రగుల్చుకుంటాడు గనక అగ్నిలో ఆహుతి వేసినట్లుగా బ్రాహ్మణుడికి సమర్పణం చేసుకోవడం, ఎన్నో రహస్యాలున్నాయి బ్రాహ్మణ వ్యవస్థలో. ఇలాంటి ఆది బ్రాహ్మణ స్వరూపుడైన పరమేశ్వరుడు పుష్టానాం పతయే నమః, వైదిక ధర్మ రక్షకుడు బ్రాహ్మణుడంటే తద్వారా పుష్టి లభిస్తుంది ప్రపంచానికి. ఆ పుష్టులన్నిటికీ పతి మళ్ళీ పరమేశ్వరుడే. పుష్టానాం పతయే నమః, ఆ వచ్చిన పుష్టి బ్రాహ్మణుడికే కాదండి ప్రపంచానికి పుష్టి. అయ్యా ఊళ్ళో ఎవడికో వ్యాధి వస్తే బాధ వస్తే తీర్థమిచ్చే బ్రాహ్మడు ఉండాలి ఆ ఊళ్ళో, అంటే అభిషేకం చేసుకునే బ్రాహ్మడు ఉండాలి, అది విశేషం. అందుకే అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును గురుడు, చొప్పడిన ఊరనుండు చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతి అన్నారు. అక్కడ ఆ విప్రుడు ఉంటే వాడు నిలుపుతాడు. అంతేగాని దాన్ని వృత్తిగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ వృత్తికి తగ్గ అర్హత పాటించాలి. సంధ్యావందనాలు కూడా చేయకుండా పౌరోహిత్యాలు పూజారిత్వాలు చేస్తున్న వాళ్ళు ప్రబలిపోతున్న రోజుల్లో ఆలయాన్ని ఎలా రక్షిస్తామండి? ఇదొక పెద్ద బాధ. లోపల నుంచే కుళ్ళిపోతున్న ఫలాన్ని బయట నుంచి రక్షించలేము. అందుకే మా దేవాలయాల మీద ప్రభుత్వాల పరంగా వస్తున్న ద్రోహాలు, ఇతర మతాలకు చేస్తున్న ద్రోహాలు రాస్తున్నామే, ఇవి బయట జరుగుతున్న ద్రోహాలని చెప్పడం. లోపల అనకూడదు కానీ మద్యపానాలు చేసి పూజ చేస్తున్న పూజారులు ఉన్నారు, ఇది దౌర్భాగ్యమైన. ఇది చప్పట్లు కొట్టే హర్షించవలసిన విషయం కాదండి బాబు. బా ఆ చప్పట్లు కొడితే అభినందిస్తున్నారు అనుకోగలరు వాళ్ళు, జాగ్రత్త. అంతేకాదు మరొక వైపు శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఖడ్గమాల శ్రీ సూక్తం వాడు చదువుతాడు, మనం కుంకుమ వేస్తాం, వాడు మంత్రం వల్ల శక్తి వస్తుందని. 16 రుక్కుల శ్రీ సూక్తంలో 1600 అపశబ్దాలు అపస్వరాలు, వాడికి అర్థం తెలియకపోయినా పర్వాలేదు ఉచ్చారణ కూడా తెలియకపోతే ఎలా అండి? అలాంటి వాడు పూజిస్తే శివుడు కూడా శిలైపోతాడు, అనుష్ఠానంతో పూజిస్తే శిల కూడా శివుడు అవుతాడు. మన ఆలయాల్లో శిలల్ని మిగిల్చుకోకూడదు, శివుణ్ణి మిగిల్చుకోవాలి. అలాగ అనుష్ఠాన సంపన్నులైన వాళ్లే ఆలయంలో ఉంటే దాన్ని పాడు చేయాలన్న బుద్ధి ఎవడికి పొట్టదు, పొట్టనివ్వడు శివుడు. ఆయనకు ఉండాలని బుద్ధి ఉండ, ఆయనకు ఉండాలనిపించేలాగ మనం చేయాలి. ఎందుకంటే పరమేశ్వరుడు ఇల్లు లేక రాలేదు మన గుళ్ళలోకి, విశ్వమే ఆయన ఇల్లు. ఆయన్ని మన ఈ గుళ్ళో ఉంచాలి అంటే ఆయనకు అనువైన వాతావరణం ఏర్పరచాలి. ఒక మహా గొప్పవాడు ఉన్నాడు, ఆయనకు రాజభవనం ఉంది, మనం ప్రేమగా పిలిచి ఒక ఇంట్లోకి మా ఇంటికి రండి అంటే వస్తాడు. ఆయన ఇంట్లో అన్నం లేక రాలే మన ఇంటికి, మనం ప్రేమగా పిలిచేమని వచ్చాడు. ఆ వచ్చిన వాడికి పిచ్చన్నం పాడన్నం పెడితే ఉంటాడా అండి? ఏం చూశాను అన్న తింటున్నాడు. మన ప్రేమని శ్రద్ధని చూసి అది లోపం వస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు పెద్దలు ఎంతో దృష్టితో ఈశ్వరుణ్ణి మనదాకా రప్పించడానికి ఇవి కడితే అవి మిగుల్చుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి జ్ఞానాలేవి రాక్కర్లేదు కూడా. ఊడిచేవాడికి ఏ క్రిముల్ని పోగొడుతున్నాడో వాడికి తెలియక్కర్లే. వాడు ఓడవడమనే కర్మ చేసినా చాలు. వాడికున్నపాటి సిన్సియారిటీ కూడా లేకుండా పెద్దలు చెప్పినటువంటి మంత్రాన్ని కూడా ఇలా వాడితే ఏమవుతుందో చెప్పండి. ఇతరులు అబద్ధమాడితే వేరే విషయం, బ్రాహ్మణుడు అబద్ధమాడితే మంత్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. వాడు కానీ సంధ్య చెయ్యకపోతే, గాయత్రి చెయ్యకపోతే వాడు మంత్రానికి శక్తి రాదు. అనుష్ఠానం వల్ల శబ్దానికి శక్తి వస్తుంది, కానీ కేవలం ఉచ్చారణ వల్ల శక్తి రాదు. అనుష్ఠానం స్పష్టమైన శాస్త్రీయమైన ఉచ్చారణతో మంత్రానికి శక్తి వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విషయములు, జీవితానికి అవసరమైన విషయములు కనుక చెప్తున్నా. తద్వారా విశ్వానికి పుష్టి లభిస్తుంది. ఇదే అన్న వ్యవస్థలో ఉన్న స్వరూపం. అందుకే పుష్టానాం పతయే నమః, పుష్టులన్నిటికీ పతి అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారము అని ఇందులో చెప్తున్నారు. పుష్టులు ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ పుష్టి అంటే ఏమిటి? పుష్టి అంటేనే మనకు ఒక్కసారి అందరికీలా అనిపిస్తుంది. పుష్టి అంటే సమృద్ధి అని అర్థం. అలాగే దేని ద్వారా మనం పోషింపబడుతున్నామో, పోషణత్వాత్, పోషణకారకమైన దాన్ని పుష్టి అని చెప్తున్నారు. సమృద్ధిగా పోషింపబడాలి. పాపం కొందరు ఉంటారు ఊరితేగిరిపోయేటట్టు, పుష్టి లేదు అని అర్థం. కనుక సరైన పోషక శక్తి వాడికి కావాలి కదా, ఆ పోషణత్వము, ఆ సమృద్ధి పరమేశ్వరుడి యొక్క స్వరూపం. ఆ పుష్టులన్నిటికీ ఆయన పతి. మనకి ఏ పుష్టి కావాలో ఆలోచించండి. ఏమండి, శరీర పుష్టి చాలా ఉందండి వాడికి అంటాం, అంటే మరికొన్ని పుష్టులు లేవని అర్థం. ఎన్నో పుష్టులు కావాలట. మనకి ఎన్ని కావాలో మనకన్నా మన వేద మాతకి తెలుసండి. ఆ అమ్మకి మనకేం కావాలో తెలుసు వేదమాతకి. అందుకే వైదిక ధర్మం ప్రకారం ఎన్ని పుష్టులు చెప్పారో చూడండి. వాక్ పుష్టి, జ్ఞాన పుష్టి, శరీరేంద్రియ పుష్టి, అటు తర్వాత గృహ పుష్టి, క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ప్రజా పుష్టి, పశు పుష్టి, గోపుష్టి, ధర్మ పుష్టి, అణిమాధ్యష్ట సిద్ధి పుష్టి అని కొన్ని. ఇది వేదం చెప్పిన పుష్టులు. ఇన్ని పుష్టులు మనం సంపాదించుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా కాదనకూడదు. గృహ పుష్టి అది కూడా, అన్న పుష్టి, ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చేవి. ఒక గృహం ఉన్నదంటే ఏదో మనం జలసాలు చేయడానికి వచ్చిందని కాదు. గృహానికి సదనం అనే పేరు. సదనం అంటే యజ్ఞం చేసే చోటు అని అర్థం. భారతీయుల ప్రతి గృహము సదనం కావాలి, కొంపలు కాకూడదు. సదనం అంటే అర్థం యజ్ఞము చేసేవి అని. అందుకే యజ్ఞానుగుణంగా ఇంటిని మలుచుకోవాలి, అదొక శాస్త్రం. అంతేగాని దేవుడి గదికి ఏదండి, ఇంట్లో పెద్ద బెడ్రూమ్, పెద్ద వంటగది, పెద్ద డైనింగ్ హాల్, పెద్ద డ్రాయింగ్ రూమ్, దేవుడు ఎక్కడున్నంటే అదిగా గుట్లో ఆయన ప్లేస్ అది. కానీ అలా కాదు. ఎప్పుడూ కూడాను మనకి యజ్ఞము చేయుటకు అనువైన క్షేత్రానికి గృహం అని పేరు, గుర్తుపెట్టుకోండి. దాన్ని సదనం అని అంటారు. ఈ సదనంలో మేము చేసే యజ్ఞములు ఎప్పుడు విఘ్నం కలగకుండా ఉండాలి. గనక ఓ పరమేశ్వర, విఘ్న నాశకమైనటువంటి నీ శక్తులతో నా ఇంట్లో ప్రవేశించి ఈ సదనంలో నీ యొక్క సమస్త శక్తులతో ఉండి యజ్ఞములు నిర్విఘ్నంగా జరిగేటట్టు చెయ్యవయ్యా. నేను చేసే దేవయజ్ఞములు, పితృయజ్ఞములు, ఋషి యజ్ఞములు, మనిషి యజ్ఞములు అన్నీ ఇందులో చేసుకోవాలి. ఇవి తెలియక ఇళ్ల గురించి ఎందుకండి తాపత్రయం? ఏదో ఒక అద్దింట్లో కాలక్షేపం చేసిపోతే పోలే, అద్దింట్లో ఏది చేసినా సగం వాడికి పోతుంటుంది అండి. అలాగనేసి పాపం అద్దిళ్లలో ఉన్న వాళ్ళని అనడం కాదు ఇక్కడ. అంటే నిరసించద్దు దేన్ని అని చెప్పడం. ఆ వచ్చిన సంపదలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోండి. యజ్ఞము కోసం ఉపయోగింపబడేదాన్ని సదనం అంటారు. అందులోకి పరమేశ్వరుడు తన గణములన్నిటితో వచ్చి వాటిని రక్షింపజేస్తూ అందులో ఆయన ఊతిభిహి తన యొక్క శక్తులతో ఉంటాట. అందుకే గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమ శ్రవస్తమం. అన్న సమృద్ధి కలవాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ అది కావాలి కదా. అందుకు ఉపమ శ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నహ శృణ్వన్ ఊతిభిహి సేద సాధనం. ఆయన మా మొరలు విని మా సదనములోకి వచ్చి ఉండుగాక అన్నాడు. యజ్ఞం చేసే సదనం ఎంత బాగా చెప్పారు చూడండి. అందుకే మనకు సదనము, కొందరు సదన్ అని పేరు పెట్టుకుంటుంటారు. అది నిజం, సదనం అవునో కాదో వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాల్సింది. యజ్ఞములు ఈశ్వరారాధన, పితృదేవతల ఆరాధన, అతిథి భోజనము, వృక్షములు జంతువులు మొదలైనవి పెంచబడుతూ ఉన్న చోటుకి సదనం అని పేరు. అక్కడ దేవతలు ఎప్పుడూ కొలువుండి ఆ ఇంట్లో వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అందుకు భారతీయ గృహములన్నీ సదనములు కావాలి. అలాంటి సదనమున్నే గృహ పుష్టి కలిగి ఉండుట, అలాగే క్షేత్ర పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, ఇన్ని పుష్టులు ఆ పరమేశ్వరుడు ఇస్తేనే మనకు లభించేది. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఈ సామెత గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మాట అండి మనకి. అందుకు అన్ని పుష్టులు ఇచ్చేవాడు అన్ని పుష్టులకి పతి. ఆయన ఎవడు పెడితే వాడు తీసుకోలేడు, పైన అథారిటీ ఉంది, దాని మీద ఆయన స్టాంప్ ఆయన పంపిస్తేనే వస్తాయి. అందుకు పుష్టానాం పతయే నమః. ఆ పతిని పట్టుకుంటే అన్ని పుష్టులు వస్తాయండి. ఆ పతికి నిత్యం అభిషేకం చేసే చోట జలానికి లోటుంటుందా? ఆయన కోసం ఆయన నీరు ఎప్పుడు ఉంచుకుంటాడు. మరి ఆయన కోసం నువ్వు వినియోగించుకున్నప్పుడు ఆయన గుర్తు, ఆయన నువ్వు వండి అన్నం పెడితే అందుకు కావలసిన జలం ఆయన ఇవ్వగలడు, దానికి కావలసిన అన్నం ఆయన ఇవ్వగలడు. నీ మొత్తం నువ్వు అనుభవించేదాన్ని ప్రసాదంగా మార్చి నీ చేత తినిపించి నీ పట్ల తన ప్రసాదాన్ని ప్రసన్నతను కురిపించి నిన్ను అనుగ్రహింపజేస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకే ప్రపంచంలో కనిపించే పుష్టులన్నీ కూడా పరమేశ్వర ప్రసాదాలనే దృష్టితో స్వీకరించాలి. అందుకే పుష్టానాం పతయే నమః రుద్రం మనకి విశ్వాన్ని ఎలా ఈశ్వరమయంగా చూడాలో దర్శింపజేస్తూ ఉన్నది. అందుకే భారతీయత భౌతికతను నిరసించలేదు, భౌతికత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అవగాహన చేసుకోవాలో, ఎలా జీవితంలోకి అన్వయింపజేసుకుని బ్రతుకుని సార్థక బ్రతుకోవాలో చెప్తున్నటువంటిది. కేవలం భౌతిక సుఖలాలతో బ్రతుకు గడిపి ఆ బ్రతుకు కోసం ఎవరినైనా ఏదైనా ఎలాగైనా ప్రవర్తించు అనేటటువంటి విచ్చలవిడితనం కాకుండా బభ్రుషాయ ఇలాంటి విషయాలన్నీ చెప్పి పుష్టానాం పతయే నమః. పుష్టులన్నిటికీ పతి అయినవాడు. పుష్టులు అనే మాటలో రెండు అర్థాలున్నాయి. పుష్టి అనే మాటకి బహువచనం పుష్టులు, అలాగే కాకుండా పుష్టి కలవారు అని కూడా అర్థం. పుష్టి కలవారికి పతిటాయ. పుష్టి కలవారు అంటే దేవతలందరికీ పుష్టిమంతులు అని పేరుంది. దేవతలు పుష్టిమంతులు, అందుకే దేవతలు అనుగ్రహిస్తేనే మనకు సమృద్ధులు వస్తున్నాయి కదా. మరి ఆ పుష్టిమంతులైన వాళ్ళందరికీ ఎవడు పతో ఆ దేవదేవుడు పుష్టానాం పతయే నమః అని అర్థం. దేవతలందరికీ పతి అయినటువంటి దేవదేవుడు ఆ పరమేశ్వరుడే నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. ఇంత ప్రపంచం ఏర్పరిచాడు, ఇవన్నీ బాగున్నాయి కనుక వీటిలోనే తిరుగుతాం తిరుగుతాం తిరుగుతాం అంటే భవస్య హేత్యై ఈ మొత్తం సంసారానికి కత్తి లాంటి వాట మొత్తం కోసిపడేస్తాడు. ఇంత చెట్టు పెంచాడు మొత్తం కోసిపడేస్తాడు. తప్పదండి, ఎప్పుడో ఒకప్పుడు కోసేయడం, ఎంత పెంచుకున్నా తెంచడం తప్పదు, మనం తెంచద్దనుకున్నా తెగడం తప్పదు. అది తెలుసు కదా మనకి. ఈ వృక్షము తెగేదే, మనం పెంచుకున్న తోటలన్నీ తెగిపోయేవే. ఇది నేననే చెట్టు ఒకటి, ఇవి నావనే చెట్లు కొన్ని. ఇలా పెంచుకున్న ఏ చెట్లనైనా భవస్య హేత్యై, హేతి అంటే కత్తి ఆయుధం, భవము అంటే సంసారం, దాని కత్తి లాంటి వాడు అయ్యా ఆయన, మామూలు వాడు కాదు. పెంచేవాడు ఆయన, తుంచేవాడు ఆయన. పెంచేడెందుకు అవసరం గనక, తుంచేడెందుకు అనవసరం గనక. దేని అవసరం, ఎంతసేపు అవసరమో అంతవరకు అవసరం. దాన్ని తుంచాల్సిన టైం వచ్చినప్పుడు తుంచాలి. నా పెంచడం తెలుసండి, తుంచడం తెలియదండి అని అన్నాడు. పెంచగలిగేవాడు తుంచగలిగేవాడు ఎవడో తెలుసా? రెండింటి మీద మమకారం లేనివాడు మాత్రం. ఆయనకి ఆ స్థితి లేదు, సర్వాతీతులైన వాడు గనక భవస్య హేత్యై అని చెప్తున్నారు ఇక్కడ. ఇంత పెంచిన దాన్ని తుంచగలడు, సమయమేరికి తొలగించగలడు. అంతేకాదు, ఇవి నీకు లోకయాత్ర చక్కగా వెళ్ళడానికి ఇచ్చాడే తప్ప ఇదే పరమార్థం అని కూర్చుని అలాగే ఉంటే ఎప్పుడో దిగిపోయేది అది. దీన్ని జాగ్రత్తగా వాడుకుని వెళ్ళు, ఇక్కడే కూర్చుండిపోకు. అప్పుడు ఎంతసేపు స్వామి ఇందులోనే అంటే తెంచేస్తాను రా అంటాడు ఆయన. అలా అని ఎవడైతే ఈ భవమును అర్థం చేసుకుంటాడో ఈ వాడికి ఈ భవబంధములు తెంచి కైవల్యాన్ని ఇవ్వగలగడు గనక భవస్య హేత్యై అనే మాటలు చెప్పారు. భవమునకు హేతి, హేతి అంటే జ్ఞానం కూడా, జ్ఞానమనే ఖడ్గం. ఈ జ్ఞానమనే ఖడ్గంతో ఈ భవమనేటువంటి కోకట వేళ్లతో మనం దింపుకున్నామే. మమ అహం ఇన్ని భావాలు ఎన్ని వేళ్ళో వాటిలో దింపుకుపోయి వేళ్ళు దిగబోయిందండి అని అంటాం. అలా దిగబెట్టుకున్నామే, దాన్ని మొత్తాన్ని దుంపతో సహా పెకలించగలిగే భవస్య హేత్యైన. అందుకే ఇంత అందమైన సంసారాన్ని ఏర్పరిచిన పరమేశ్వరుడు ఇంతటిని తీసేస్తూ ఉన్నాడు. లయకారకుడు అనే ఒక అర్థం ఉన్నది, అలాగే వ్యక్తికి అత్యంతిక లయమైన కైవల్యాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం ఉంది. రెండు మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండూ చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ఎవడా పని చేయగలడు? ఎవడు నీ ఇష్టం, తీసేయడం నీ ఇష్టమా అంటే పతిని నేనయ్యా నా ఇష్టం అంటాడు. అందుకే జగతాం పతయే నమః, అది విశేషం, జగత్తుకు పతి అయిన వాడు భవత్సహేత్యై. ఇది ఈశ్వర లక్షణం. ఈ లక్షణం ఉన్న జాతే క్షత్ర జాతి. వాళ్ళు భవత్సహేత్యై అంటే కత్తి లాంటి వాళ్ళు. అంటే కత్తి దేనికి పట్టుకుంటాడు? రాజు ఆయుధం ఎందుకు ధరిస్తాడు చెప్పండి? దండం ఎందుకు ధరిస్తాడు? శిక్షించడానికి. ఈ భవమును చక్కగా వర్తింపజేయడానికి హేతిని పట్టుకుని, అంటే శాసనము, శాసన ధర్మము, డిసిప్లిన్కి వాడు విధించే విధానాలు, ఈ నియమాలే హేతి, ఖడ్గము. అవి పట్టుకుని సంసారాన్ని నిర్వహించే ఆయన జగతాం పతయే నమః, జగత్తులకు జగత్తుకు పతి. జగత్తు అంటే ఈ రాజ్యములు, వీటన్నిటికీ పతి అయినవాడు. ఇక్కడ ఏ జాతి చెప్పబడుతోంది? క్షత్ర జాతి చెప్పబడుతూ ఉన్నటువంటిది. కనుక శివుణ్ణి మించిన క్షత్రియుడు లేడు. అంటే రాజులందరూ శివస్వరూపాలు అనడం కాదు ఇక్కడ. వీరెవరూ ఏర్పడకముందు జగత్తనే రాజ్యానికి ఆయన క్షత్రియుడు. ఈ జగత్తనే దానిలో ఈ పవిత్ర కర్మలన్నీ నిర్వహించే బ్రాహ్మడు. ఈ జగత్తులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగించే జాతి వాడు కూడా ఆయనే. ఏది కాదండి, ఆ సూర్యకిరణాలు ఎన్ని పనులు చేస్తున్నాయండి? క్లీనింగ్ చేస్తున్నాయి, ప్రొటెక్షన్ చేస్తున్నాయి, పాలిస్తున్నాయి, అవునా లేదా? ఏది మానేడు ఆయన? అన్నీ ఆయనలోంచి ఉన్నాయి. కనుక అన్నిటికీ ఆయనే ఆది. అందుకే పుష్టులన్నిటికీ పతి అయినటువంటి వాడు, జగతాం పతి అయినటువంటి వాడు భవస్య హేత్యై ఆయన. ఆ స్వామి నమో రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః. ఆ రుద్రుడు ఆతతావినే, ఇక్కడ కూడాను శిక్షకుడు, ఆయుధం పట్టి తిరిగేవాడు అని అర్థం. ఆయుధం పట్టి తిరిగేవాడు అంటే పాలకుడే. క్షేత్రాణాం పతయైన మహా, క్షేత్రములకు పతి అయిన వాడు అని. అంటే క్షేత్రములంటే పొలాలు అని కూడా అర్థం ఉంది కదా. పొలాలకు పట్టి తిరిగి నాగలి మొదలైన పట్టుకుని పొలాన్ని దున్ని ఉండేటటువంటి వారిని కూడా ఈశ్వర స్వరూపంగా మనం భావిస్తూ ఉన్నాం. అంతేకాదు క్షేత్రాణాం పతయే నమః, ఎన్ని క్షేత్రములున్నాయో అన్నిటికీ పతి ఆయన. క్షేత్రాలంటే ఏమిటి? కాశీ, తిరుపతి, తిరుమల, ఇవన్నీ అనమాట. కాదని కాదు, నిజమే. ఈ క్షేత్రములన్నింటిలో ఆ పతి ఉన్నాడు గనక అక్కడికి వెళ్తున్నా, లేకపోతే వెళ్తామా చెప్పండి? ఇన్ని దివ్యక్షేత్రముల్లో ఉన్నటువంటి వాడు ఆయన స్వామి. అలాగే క్షేత్రాణాం పతయే నమః, క్షేత్రం అంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో విత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇత్యర్థిత యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిం రవి క్షేత్రం క్షత్రి తథా కృష్ణం ప్రకాశయతి భారత. క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు క్షేత్రమునంతటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఎలాగూ సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశింపజేసినట్లుగా అని గీతలో పరమాత్మ చెప్పాడు. అలాగ ప్రతి వాడిలో అంతర్యామిగా ఉండి వారి క్షేత్రాన్ని పాలిస్తున్నాడు. ఎన్ని క్షేత్రాలండి, ఎన్ని ఉపాధులు, అన్ని క్షేత్రాలు. ఏ జీవికి ఆ దేహం క్షేత్రం, దాన్ని చక్కగా పండించుకోవడం, పెంచుకోవడం, కాపాడుకోవడం, అనవసరమైనవి తుంచుకోవడం, ఎంత కల్టివేషనో ఈ క్షేత్రానికి నిత్యం. అలాంటి ఈ క్షేత్రమును లోపల ఇంత వ్యవస్థ నడిపిస్తున్నవాడు క్షేత్రాణాం పతయే నమః. క్షేత్రములన్నిటికీ పతి అయ్యే ఉన్నటువంటి వాడు అనేక ఆయుధాలు ధరించి తిరుగుతున్నట్టు క్షేత్రంలో. అంటే ప్రతి వాడి శరీరంలో కూడా ఈశ్వర శక్తులు అనేకం సంచరిస్తూ ఉంటాయి. వాడికి అనంత శక్తులు ఉన్నాయి. మన లోపలే అనవసరమైన వాటిని ఖండించే వ్యవస్థ ఉంది, అనవసరమైన వాటిని బయటికి పంపించే వ్యవస్థ ఉంది, అవసరమైన వాటిని లోపలికి తీసుకునే వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఏర్పరుస్తూ ఉండేటటువంటి వాడే ఈ వివిధ శక్తులే ఆయుధములై వీటితో మన క్షేత్రమంతా సంచరిస్తున్న క్షేత్రాణాం పతయే నమః. చూడండి ఎన్ని రకములుగా మనల్ని కాపాడుతున్నాడు, అన్నం ఇస్తున్నాడు. కొందరికి పాపం అన్నం పెడుతుంది కానీ పుష్టి రాదు, ఎందుకంటే అరగదు, వంట పట్టదు. అందుకు అన్నమిచ్చి ఊరుకోకుండా పుష్టానాం పతయేనమ. ఈ రెండిటితో ఏం చేస్తున్నాడు? వీడి ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. క్షేత్రాణాం పతయేనమ, ఇన్ని రకములుగా ప్రతి జీవిని ఈ విధంగా గమనించుకుంటున్నటువంటి ఆ పరమేశ్వరుడు విశ్వవ్యాపకుడై విశ్వ నియామకుడై ఉన్న విశ్వేశ్వరుణ్ణి నమస్కరించుకుంటున్నాం. ఇలాగా ఏకైక వస్త్వాధిక్యుడైన ఆ స్వామిని నమస్కరించి తర్వాతి మంత్రాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.

శివరాత్రి మహాత్మ్యము. పూర్వకాలంలో గురుదృహుడు అనేటటువంటి బోయవాడు ఒకడుండేవాడు. ఇతడు పక్షుల్ని జంతువుల్ని వేటాడి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. పుణ్యకార్యము అంటే ఏమిటో కూడా అతడికి తెలియదు. ఒకరోజున ఆ బోయవాడు వేటకు బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతడి యొక్క భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. తాను వేటాడితే గాని వాళ్ల యొక్క ఆకలి తీరదు. అందుకని వేటకి బయలుదేరాడు బోయేవాడు. అదేమి విచిత్రమో, ఆ రోజు ఒక్క జంతువు గాని ఒక్క పక్షి గాని ఏది దొరకలేదు. ఏం చేయాలో పాలు పోలేదు వేటగాడికి. ఏమైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడాలి. అందుకని అడవంతా తిరిగాడు. సాయంత్రం అయింది. చాలా దూరం వెళ్ళిపోయాడు. దూరంగా ఒక సెలయేరు కనిపిస్తోంది. అది ఏ ప్రాంతమో తెలియటం లేదు. చాలా వరకు అడవిలో లోపలికి వెళ్లిపోయాడు. రాత్రిపూట నీళ్లు తాగటానికి జంతువులన్నీ కూడా అక్కడ కనిపించేవంటి ఆ సెలయేరు దగ్గరికి వస్తాయి. వాటిని ఎలాగైనా సరే వేటాడి ఇంటికి తీసుకుపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించి అతని దగ్గర ఉన్నటువంటి సొరకాయ బుర్రలో ఆ సెలయేట్లో ఉన్నటువంటి నీళ్లు కాసిన నింపుకుని ఏటి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాడికి తెలీదు అది బిల్వ వృక్షం. రాత్రి మడుజామైంది. ఆ మడుజాములో ఒక ఆడజింక నీరు తాగటానికి వచ్చింది. చూశాడు బోయేవాడు. ఆ జింకను వేటాడటానికి బాణం వెయ్యాలి అనుకుని చేత్తో బాణం తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సొరకాయ బుర్రలో ఉన్న నీరు కొంత ఒలికి కింద పడింది. అతడి చేతికి తగిలి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు కూడా నాలుగు రాలి కింద పడ్డాయి. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది. ఈ నీళ్లు ఆకులు ఈ రెండూ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వేటగాడితో ఆ జింక, వ్యాధుడా నువ్వు ఏం చేస్తున్నావు అంది. ఆకలి బాధతో అలమటించేటటువంటి నా కుటుంబ సభ్యులకు నీ శరీరంతో ఆకలి తీర్చాలి అనుకుంటున్నాను అన్నాడు వేటగాడు. దానికి ఆ జింక, ఈ శరీరం అనేది అశాశ్వతమైనటువంటిదయ్యా. ఇవాళ కాబోతే రేపైనా పోయేదే. నేను ఎలాగూ చచ్చిపోతాను. కాని చచ్చిపోయే ముందు కొంతమంది ఆకలి తీర్చడం అనేది నా యొక్క భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇంటి దగ్గర నా భర్త, పిల్లలు, సవితి అందరూ ఉన్నారు. ఒక్కసారి వెళ్లి వాళ్లకి చెప్పి వెంటనే నేను వచ్చేస్తాను, నన్ను నమ్ము అంది. సరే అన్నాడు వేటగాడు. కొంత సమయం గడిచింది. జింక ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు జింక యొక్క సవితి నీరు తాగడానికి వచ్చింది. దాన్ని చంపడానికి బాణం వేయబోయాడు ఈ కిరాతకుడు. ఇందాకటి జింకలాగానే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అంది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొన్ని ఆకులు, అతని యొక్క సొరకాయ బుర్రలో ఉన్నటువంటి కొంచెం నీరు కింద పడ్డాయి. ఇది రెండో జాము. ఆ కింద శివలింగం ఉన్నది అని చెప్పాం కదా, ఇవన్నీ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. ఇంటి దగ్గర నీళ్లు తాగటానికి అని వెళ్లినటువంటి తన భార్యలు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉంటుంది అని విచారిస్తూ మగజింక ఏటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కిరాతకుడు దాన్ని చంపబోయాడు. ఇందాడి జింకలకు మళ్ళీనే ఇది కూడా, కిరాత నేను ఇంటి దగ్గర చంపి వస్తాను, నీకు ఆహారం అవుతాను అన్నది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి మళ్లీ ఆ చెట్టు మీద ఉన్నటువంటి రెండు ఆకులు, ఆ సొరకాయ బొర్రలో ఉన్నటువంటి కాసి నీళ్లు కింద పడ్డాయి. ఇది మూడవ జాము. మొగజింక ఇంటికెళ్ళింది.
భార్యల్ని కలిసి తాను వ్యాధులకి ఆహారంగా వెడతాను అన్నది. కాదు, ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేనే వెడతాను అన్నది మొట్టమొదటి ఆడజింక. అందరిలోకి మరీ చిన్నదాన్ని కాబట్టి నేను వెళతాను అన్నది రెండో జింక. ఈ రకంగా చర్చించుకుని ఆ మూడు జింకలు శాలయ్యడి దగ్గరకు వచ్చాయి. బోయవాడి వైపు చూసి అతని ఇంటికి తమని ఆహారంగా తీసుకెళ్లవలసిందిగా అర్థించాయి. ఆశ్చర్యపోయాడు బోయవాడు. ఇదివరకు తాను ఎన్నో జంతువుల్ని చంపాడు. తనను చూసినటువంటి జంతువులు భయంతో పారిపోయినాయి. కానీ విచిత్రం, ఇవి తమని ఆహారంగా తీసుకెళ్లమని అర్థిస్తూ ఉన్నాయి. అతడి మనస్సు కాస్త మారిపోయింది. విలంబలన్నీ కూడా అవతల పారేశాడు. మృగాలను ఇంటికి వెళ్లిపోమన్నాడు. చెట్టు దిగుతూ ఉన్నాడు. అలా చెట్టు దిగుతూ ఉన్నటువంటి సమయంలో మళ్లీ రెండాకులు సొరకాయ బొరలో ఉన్నటువంటి కాసిన నీళ్లు కింద పడ్డాయి. అనుకోకుండా చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి నాలుగు జాముల ఎందుకు కూడా అభిషేకము బిల్వార్చన జరిగిపోయింది. ఈ రకంగా మహాశివరాత్రి రోజున తెల్లవార్లు జాగారం చేసి నాలుగు జాముల ఎందుకు కూడా శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చన చేశాడు ఈ యొక్క వేటగాడు. దాంతో ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో, వత్స, నువ్వు గుహుడు అనేటటువంటి పేరుతో శృంగభేరీపురాన్ని పరిపాలించవయ్యా, సమస్త భోగాలు అనుభవించవలసింది. శ్రీరామచంద్రుడికి ఆతిథ్యమిచ్చి ఆ తర్వాత నువ్వు కైలాసం చేరతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కాబట్టి తెలిసిగాని తెలియకగాని శివరాత్రి నాడు గనక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రతి మాసంలోనూ అష్టమి, సోమవారము, బహుళ చతుర్దశి ఇవన్నీ కూడా శివుడికి అత్యంత ప్రీతి ప్రాప్తమైనటువంటివి. మాఘ బహుళ చతుర్దశి అదే మహాశివరాత్రి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా యాగారం చేసి ఈశ్వరుడికి అభిషేకము బిల్వదళాలతో అర్చనా గనక చేసినట్లయితే అటువంటి వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది. అటువంటి వాడికి మళ్లీ పునర్జన్మ అనేది ఉండదు, అతడికి సాయుధ్యం లభిస్తుంది. అయితే ఈ సాయుధ్యం లభించటము అనేది గతంలో అతడు చేసినటువంటి కర్మలను కూడా ఆధారంగా చేసుకుని ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి.

దీక్షాయైరుభగ్నేషష్పాణి ప్రాయణీయస్య తోత్మాని క్రయస్యారుభగ్నే సోమస్య లాజా సోమాగ్నేషవో మధు ఆదిత్యరూపం మాసారం మహావీరస్య నగ్నహూః రూపముపసదామేతత్తిస్రో రాత్రిస్సురాసూత సోమస్య రూపం క్రీతస్య పరిసృత్పరీషిచ్యతే అశ్విభ్యాం దుగ్ధం భేషజమింద్రాయైంద్రగ్ఞే సరస్వత్యా

యస్తి రస సంభృత ఓషాధీషు సోమస్య శుష్మసురాయ సుతస్య తేనాజిన్వయజమానం మదేన సరస్వతీమశ్వినా ఇంద్రామగ్నిం యమశ్వినా నమూచేరాసురాదధి సరస్వత్యసూనోదింద్రియాయ ఇమంతజ్ఞే శుక్రం మధూమంతమిందుజ్ఞే సోమజ్ఞే రాజా ఆనమిహ భక్షయామి యదత్రారిత్తజ్ఞే రసినస్సుతస్య యదింద్రో అపీబచ్చచీభిః అహం తదస్య మనసా శివేన సోమజ్ఞే రాజా ఆనమిహ భక్షయామి పితృభ్యస్వధాయిభ్యస్వధా నమః పితామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః ప్రపీతామహేభ్యస్వధాయిభ్యస్వధా నమః అక్షన్ పితరోమీ మదంత పితరోతీ తృపంత పితరాః పితారశృంధధ్వం పునంతు మా పితరః సోమ్యాసః పునంతు మా పితామహాః పునంతు ప్రపీతామహాః పవిత్రేణ శతాయుషా పునంతు మా పితామహాః పునంతు ప్రపీతామహాః పవిత్రేణ శతాయుషా విశ్వమాయుర్వ్యశ్నవై అగ్న ఆయుర్ జ్ఞేషి పవస ఆసు

ఇదగ్గే హరి ప్రజనానం మే అస్తు దశావీరగ్నే సర్వాగనగ్ని స్వస్తయే ఆత్మసని ప్రజాసని పశుసని లోకసన్యాభయసని అగ్ని ప్రజాం బాహులాం మే గరోత్మన్నం పయోరేతో అస్మాసు ధత్తా.

ఉపాహూతాః పితరః సోమ్యాసో బర్హిష్యేషు నిధిషు ప్రియేషు త ఆగామంతు త ఇహ శ్రువంత్వధిబ్రువంతు తేవంత్వస్మాన్ ఆహం పిత్రోన్సు విదత్రా అవిత్సినపాతం చ విక్రమాణం చ విష్ణోః బర్హిషదో యే స్వధయా సుతస్య భజంత విత్వస్త ఇహాగామిష్ఠాః అగ్నిష్వాత్తాః పితర ఏహ గచ్చత సదః సదః సదత సుప్రణీతయః అత్తా హవీగ్నే శిప్రయాతాని బర్హి

ప్రాణాశస్వర్వాగమ్యస్వదాదిన శ్రీమన్నారేమేత్యం పశుపదే భాయుపం సఖిజగుంగ్రాజితం రచితం సువర్జితం సమర్థయ

ఉత్తరాజ్యంఘమిష్యంతరుపస్థే అక్రమేణా భాగ్యర్వాగస్థలోకం.

జిగర్ణ్యం మనసాధృతేక్షువరాణి విశ్వాతిరక్షావయంతమన్నగంగభం విదానం ఆత్వాదిగర్ణ్యమనసాధృతేనక్షసావనసాతర్గిదత్తర్ణేర్నాభిమృతే సముభాజలిషాన పరిణాజపతిక్రమేర్ణాయుధేర్ణం గమస్ ప్రారంభం గోదావదర్ఘేత్తమాసుమత్మత్మ

ఉభయేభ్యంబాంబాగంతుమగ్నిమేష్యంబాగంతుమగ్నిరాత్మనా హ్యమంతర్భయ్యంతే జోయస్పంతమయత్రమి.

శిరశిరణాదేర్నిరీరన్మావతోర్మతిగోహనత్ కోటదరప్రతిపోదధ్వమేనం పుష్పాపతేశ్వరీపరా అయం భవగర్భరిష్ణ ప్రశ్నగో దిపాదస్తో రక్షతో అవీవా శర్మణో శర్మ నిత్య

సకలస్వాగణం జగాయత్రేణ చందరాంగిరస్వత్వాగణం సేత్రేణ చందరాంగిరస్వంతరిక్షాగణం జగాగేణ చందరాంగిరస్వ్యౌరేష్ సేవా సంగం సాధ్వేణ చందరా.

జుమ్నన్ చిత్రశ్రవత్తమం సేవ్రాహుదర్శ్యా అపద్యమానా పృథివ్యా జాతృణ ఉచ్య

సుమ్రేమస్తాయుష్యమారహ హర్జ్యసృజాజు ప్రయత్సో ప్రయత్సర్జమానమర్జే సయీ మంద్రాయ తదు తేజస్వామ

ఏదంతేరగ్నిం సో దేవేరక్కసి దేవేకాస్మై దేవాయ హవిషాభిషేమ ఆపూజిమద్యం ప్రతిశగ్గస్వాహ మనో మేధామద్యం ప్రతిశగ్గస్వాహ యుద్ధం విజ్ఞానం.

ేనయత్తనోమేనయత్వాష్యతృహస్తయా భీమాయా సుధయా కృషాది వృత్తం దేవా.

సంసిదం బ్రహ్మసంసిదం దేవ్యం బలం సంసిదం ఖత్రం జిష్టజ్యామర్థ పురోహిత సురేరాం బాహోరిహముద్రక్షోబలం శిలో విబ్రహ్మ విశ్రామన్మయా విశ్వాగుం అహం విశ్వాజలే భద్రం దివసే చతుష్పదే.

భగవాన్ దృష్టో మయా పూర్వం సమాధినా. హియర్ కపర్ది ఇస్ యూస్డ్ బై కృష్ణ అగైన్ ఇన్ ద 161st చాప్టర్ ఆఫ్ ద అనుశాసన పర్వం. అగైన్ కృష్ణ రిసైట్స్ ద గ్లోరీస్ ఆఫ్ యుధిష్ఠిర. దేర్ ఆల్సో హీ అడ్రెసెస్ కపర్ది ప్రాంజలి క్షతరుద్రియం. ఐ వర్షిప్ దట్ పర్సనాలిటీ హూ ఇస్ నేమ్డ్ ఎస్ కపర్ది ఎవ్రీ మార్నింగ్ వెన్ ఎవర్ ఐ గెట్

0: Yeah.
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Govulakrishna Iyer.
3: Maulav Ganga Shashankav, Karacharanatale Sheetalanga Bhujangaha, Vame Bhage Dayardra, Himagiritanaya Chandanam Sarvagatre, Itham Sheetam Prabhutam, Tavakanakasabha Nathavodham Kvashaktihi, Chitte Nirveda Tapte, Yadi Bhavati Nate Nityavaso Madhiye, Gangamvari Manohari Murari Charanachyutam, Tripurari Shirashchari Papahari Punatumam, Vidyavitaranashilam, Vidyadhisham Virinchi Harivandyam, Vishwadhika Vibudhedyam, Vijayopasyam Vinaumi Vishakantham, Shrimat Kshiratarangini Tatagate, Punye Virinchef Pure, Nityam Sannihitam Kilakalayitum, Kshirabhishekadaram, Shrigarutmata Vallika Sahacharam, Margesahayam Drunam, Shrimat Dikshita Vipradaivatavaram, Sanchintaye Shankaram, Shrimadappaya Dikshitendra Rachitasya, Gangadharashtakasya, Prathamashlokaha. Shlokesmin Samudramathana Samaye, Halahala Visharaja Prasarana Rupam, Arthimapadhyamananam Brahmadidevanam, Arthihantaram, Tadvishashinam, Bhagavantam, Nilakantham Stuvanti, Dikshitendraha. Evam Bhavati Shlokaha. Kshiram bhonidhi manthanod bhavavishat sandahyamanan suran brahmadin avalokya yah karunaya halahalakhyam visham nishankam nijalilaya kabalayan lokan rarakshadarat artatrana parayanas bhagavan gangadharo me gatihi iti anvayaha evam bhavati kshiram bhonidhi manthanod bhavavishat Sandahyamanan, Brahmadin Suran, Karunaya Avalokya, Yaha, Halahalakhyam Visham, Nishankam Kabalayan, Nija Lilaya, Lokan Adarat Raraksha, Saha, Artatrana Parayanaha, Bhagavan Gangadharaha, Megatihi, Iti. Shlokespin Prayuktaha, Ekaikopi Shabdaha, Shrimad Bhagavatasya, Ashtamaskandhasya, Saptamadhyayasya, Katipaya Shlokanam Saraha, Shrimad Bhagavatasya, Ashtamaskandhasya, Saptamadhyaye Pratipaditam, Samudramathana Samaye, Halahala Visharaja Prasaranavrittantam Sangrinhanti, Yaha, Halahalakhyam Visham Kabalayan, Nijalilaya, Lokan, Adarat Raraksha, Saha, Artatrana Parayanaha Bhagavan Gangadharaha Megatihi Iti Yaha Arakshyamananam Sharanyaha Halahalakhyam Visham Kshirabdhehe Surabhyadina Mavirbhavat Purva Mavirbhutain Yadravyam Tat Kabalayan Asgena Grinhan Nijalilaya Atmiyena Vilasena Lokan Pranaparipsun Sakaladevasuradin Adarat Yatnat Raraksha Sahabhutabhavanaha Artatrana Parayanaha Bhagavan Gangadharaha Megatihi Tatra Garalabhakshane Hetumahu Kshiram Bhonidhi Manthanod Bhavavishat Sandahyamanan Brahmadin Suran Karunaya Avalokya Iti Kshiram Bhonidhi Manthanod Bhavavishat Ugravegat garat sandahyamanan brisham bhitanityarthaha brahmadin brahmavishnvadin suran devan karunaya tadduhkha prahanechhaya avalokya sharanagatanstan drishtva ityarthaha katham తత్ ఉగ్రవేగం అసహ్యం చ విషం భగవాన్ కవలయామాస ఇత్యాహుః. నిశంకం ఇతి శంకా త్రాసః, తస్యాః అభావః నిశంక. నిశంకం ఇతి క్రియావిశేషణమవ్యయం. ఇయం చ కథా ఏవం కథ్యతే శ్రీమద్భాగవతే షష్ఠే చాక్షుషే మన్వంతరే దేవసంభూత్యాం వైరాజస్య పుత్రత్వేన భగవాన్ నారాయణః అజితరూపేణ అవతతార. సముద్రమథన సమయే కూర్మావతారేణ మందరం స్వపృష్ఠే ధృత్వా దేవాసురసాహాయం చక్రే. తత్రైవ పునరపి అజితావతారేణ స్వపాణిభ్యాం క్షీరాబ్ధిం మథిత్వా సహాయం చక్రే. అమృతార్థం దేవాసురైః సముద్రమథనస్య హేతుం పృష్టే సతి పరీక్షితారాజ్ఞా తత్కథాం వక్తుమారేభే శుకబ్రహ్మ. అమృతావాప్త్యర్థం సముద్రం మథనద్భిరపి దేవాసురశ్రేష్ఠైః న తస్మాదమృతం జజ్ఞే. తస్మాత్ భగవాన్ అజితః స్వయం తం మథితుమారేభే ఇత్యుక్తం. మథ్యమానాత్ తథా సింధోః దేవాసురవరూథపైః యదా సుధాన జాయేత నిర్మమన్థాజితస్వయం. మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోత విద్యుత్ మూర్ధ్ని భ్రాజద్విలులితకచస్రగ్ధరో రక్తనేత్రః. జైత్రేర్దోర్భిః జగదభయదైర్దందశూకం గృహీత్వా మథ్నన్మథనా ప్రతిగిరివాశోభతాథో ధృతాద్రిః ఇతి. అజితమథనాదేవ సముద్రాత్ ద్రవ్యతతిర్జజ్ఞే. ఆదౌ హాలాహలాఖ్యం విషం జజ్ఞే ఇత్యాహ. నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః సంభ్రాంతమేనోన్మకరాహి కచ్చపాత్ తిమిద్విపగ్రాహ తిమింగిలాకులాత్ తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధః విసర్పదుత్సర్పదసహ్యవీర్యం ఇతి. అతిభీషణం తం విషరాజం సోఢుమక్షమాః దేవాదయః కిం చక్రుః ఇత్యుచ్యతే. తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధః విసర్పదుత్సర్పదసహ్యవీర్యం భీతాః ప్రజా దుద్రువురంగసేశ్వరాః అరక్ష్యమాణాః శరణం సదాశివం ఇతి. నను విష్ణువతారభూతస్య భగవతః అజితస్య సాహాయ్యే సత్యపి తేన హరిణా అరక్ష్యమాణాః దేవాదయః కిమితి సదాశివం ప్రతి దుద్రువుః. గర్భక్షణే తస్యైవ ఇతరాసాధ్యకర్మకరత్వాత్. అయమేవ వ్యాసాచార్యాణామాశయః బ్రహ్మతర్కస్తవే ప్రతిపాదితః శ్రీమదప్పయ్యదీక్షితేంద్రైః. గంగాధృతానభవతా శివపావనీతి నాస్వాదితో మధుర ఇత్యపి కాలకూటః. సంరక్షణాయ జగతాం కరుణాతిరేకాత్ కర్మద్వయం కలితమేతదనన్యసాధ్యం ఇత్యనేన శ్లోకేన. అత్ర మధ్వాచార్యాదిభిర్వైష్ణవాచార్యైః రుద్రస్య యశసోర్థాయ స్వయం విష్ణుర్విషం ప్రభుః న సంజహరే సమర్థోపి వాయుం చోచే ప్రశాంతయే ఇత్యాద్యుక్తం వచనజాతం అపాస్తం. భగవతో నారాయణస్య అచింత్యాద్భుతగుణమహిమ విభూతివైభవ నిరూపణపరే శ్రీమద్భాగవతే ప్రబంధే పరబ్రహ్మకోటిభూతః సదాశివోపి స్తుతః ఇతి స్ఫుటమేవ. వాయుం చోచే ప్రశాంతయే ఇతి కాలకూటభక్షణాదపి శివస్య సుఖితత్వే వాయుదేవ సహాయత్వోపన్యాసః క్వచిదపి న పురాణేషు శ్రుతః. కాలకూటభక్షణసమర్థత్వే తద్భక్షణాదపి సుఖితత్వే చ హేతుః శివస్య పరాక్రమః ఇత్యేవ వ్యాసాచార్యాణాముక్తిః. తత్ర వాయుదేవ సహాయత్వకథనం వ్యాసాచార్యైః నోక్తం ఇతి నిశ్చప్రచమేవ. శ్రీవైష్ణవాచార్యాః అపి స్వగ్రంథేషు క్వచిదపి వాయునా విశాసనం న ప్రోచుః. అపితు సదాశివాత్ పూర్వం విష్ణునా హాలాహల విశాసనం తదవశిష్ట బిందుమాత్రస్యైవ విషస్య శివేనాస్వాదనం. తస్మాత్ సదాశివాద్ విష్ణోరుత్తమత్వం చ ప్రతిపాదయంతి కేచిచ్ శ్రీవైష్ణవాచార్యాః. अत्र सेश्वराः इति पदं सहेन्द्राः इति व्याख्यातं सत्यधर्मतीर्थैः तदप्यपास्तम् अत्र ईश्वरशब्दः विष्णवतारभूतं भगवन्तम् अजितं द्योतयतीति भागवतवचनात् वायुपुराणवचनाच्च स्पष्टम्। वायुपुराणस्य चतुःपञ्चाशेऽध्याये ब्रह्माणं प्रति देवादीनां वचनं विषेणोत्तिष्ठमानेन कालानलसमत्विष निर्दग्धो रक्तगौराङ्गः कृतः कृष्णो जनार्दनः दृष्ट्वा तं रक्तगौराङ्गं कृतं कृष्णं जनार्दनं भीताः सर्वे वयं देवाः त्वामेव शरणं गताः इति। अत्र कृष्णजनार्दनपदप्रयोगः भगवन्तम् अजितं द्योतयति। देवैः शरणीकृतस्य ब्रह्मणः तान् प्रति प्रत्युक्तिः। तस्य विष्णुरहं चापि सर्वे ते सुरपुङ्गवाः न शक्नुवन्ति वैसोढुं वेगमन्येतु शङ्करात् इति। अनेन विधिहर्यादिभिरप्यसाध्ये कर्मणि शिवस्य सुखविधायकत्वमुक्तम्। हालाहलविषराजाशने सकलपुराणवचः प्रख्यापितस्य शिवप्रभावस्य अनादेयः वेदवैदिकद्रोहः देवताद्रोहश्च। तद्गरलभक्षणसमर्थं सदाशिवं नमश्चक्रुः देवासुराः इति भागवतस्य अग्रिमे श्लोके निरूप्यते। विलोक्यतं देववरं त्रिलोक्याः भवाय देव्याभिमतं मुनीनाम् आसीनमद्रावपवर्गहेतोः तपोजुषाणं स्तुतिभिः प्रणेमुः इति। अस्मिन्नध्याये प्रजापतिभिः कृता शिवस्तुतिः अवधेया। सा हि ब्रह्मविष्णुपुरोगमैः देवासुरैः कृतं शिवप्रपदनं द्योतयति। देवदेव महादेव भूतात्मन् भूतभावन त्राहिनशरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् इति प्रथमश्लोकः। अत्र प्रजाः श्रीपार्वतीपतिमेव हरिहरयोः अभेदविषये संशयविपर्ययजननार्थं सङ्कलय्य स्तुवन्ति इत्येव अस्माकं मतम्। त्वच्छरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् त्राहि इति निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् इत्यादि श्रुतिस्मृतिसन्दोहसम्प्रतिपन्नस्य निरस्तकर्तृकर्मादिभेदप्रपञ्चस्य अखिलवाङ्मनसपथातीतस्य स्तुतिगोचरीकर्तुमशक्यस्य निर्गुणस्य शिवतत्त्वस्य परमशिवशब्दितं सगुणं रूपं स्तुतेरस्याः विषयः। तत्र तत्र स्तुतिपदैः हरिरेव तु तद्गतः स्तूयते तो युक्तमेव गुणाधिक्यवचोपितो इति मध्वाचार्यैः प्रकटितः आशयः अत्यन्तासङ्गतः। देवतैकामुद्दिश्य कृतां स्तुतौ सैव देवता स्तुत। प्रजापतिभिः कृतया स्तुत्यातुष्टस्य शिवस्य प्रतिक्रियामाह भगवान् श्रीशुकः। तद्वीक्ष्य व्यसनं तासां कृपया भृशपीडितः सर्वभूतसुहृद्देवः इदमाह सतीं प्रियाम् अहोबत भवान्येतत् प्रजानां पश्य वैशसं क्षीरोदमथनोद्भूतात् कालकूटादुपस्थितम् आसां प्राणपरीप्सूनां विधेयमभयं हि मे एतावान् हि प्रभोरर्थः यद्दीनपरिपालनम् इति। अत्र एकचत्वारिंशश्लोकव्याख्याने सत्यधर्मतीर्थैः पद्मपुराणवचनत्वेन आम्नाताः द्वादशश्लोकाः सदाशिवात् पूर्वं वायुना हालाहलविषराजाशनं तदवशिष्टबिन्दुमात्रस्यैव विषस्य शिवेनास्वादनं तस्मात् सदाशिवात् वायोरुत्तमत्वं च प्रतिपादयन्ति। सर्वमेतद्वचनजातं प्रमाणमिति वाच्यम्। प्राचीनपद्मपुराणकोशेषु माध्वैरुदाहृतवचनानामदर्शनेन तद्वचनानां प्रक्षिप्तत्वात् एषां वचनानाम् अस्तित्वशङ्काकलङ्कितत्वेन निश्चितप्रमाणाभावाच्च इतिहासपुराणवचनानां प्रतिपाद्यमर्थमाच्छाद्य कल्पितार्थाः एव मध्वाचार्यैः तदनुयायिभिश्च तथाः। एवं देवादीननुग्रहीतुकामः भगवांश्चन्द्रशेखरः तं हालाहलं विषराजं जघासेत्याह। ततः करतलीकृत्य व्यापिहालाहलं विषम् अभक्षयन् महादेवः कृपया भूतभावनः इति, न तु मध्वाचार्य सत्यधर्मतीर्थोक्तरीत्या वायुभक्षणावशिष्टं विषराजं शिवः अपिबत्। अत्र नैवैतत्तात्पर्यं, जग्धं तद्विषं भूषणत्वेन तद्गल एव स्थितमित्युक्तं। तस्यापि दर्शयामास स्ववीर्यं जलकल्मषः, यच्चकार गले नीलं तच्च साधोर्विभूषणम् इति। भगवतः पराक्रममुद्वीक्ष्य देवाः तुष्टाः बभूवुः इत्युक्तम्। निशम्य कर्मतच्छम्भोः देवदेवस्य मीढुषः, प्रजादाक्षायणी ब्रह्मा, वैकुण्ठश्च शशंसिरे इति। भाषणमिदं प्रजापतिकृतायाः शिवस्तुत्याः पारायणेन समापयामि। श्रीप्रजापतय ऊचुः, देवदेव महादेव, भूतात्मन् भूतभावन, त्राहिनः शरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात्, त्वमेकः सर्वजगतः ईश्वरो बन्धमोक्षयोः, तं त्वामर्चन्ति कुशलाः प्रपन्नार्तिहरं गुरुं, गुणमय्यास्वशक्त्यास्य सर्गस्थित्यप्ययान् विभो, धत्से यदा स्वदृग्भूमन् ब्रह्मविष्णुशिवाभिधां, त्वं ब्रह्मपरमं गुह्यं सदसद्भावभावनं, नानाशक्तिभिराभातः त्वमात्मा जगदीश्वरः, त्वं शब्दयोनिर्जगदधिरात्मा प्राणेन्द्रियद्रव्यगुणस्वभावः, कालः क्रतुः सत्यमृतं च धर्मः, त्वय्यक्षरं यत्त्रिवृदामनन्ति अग्निर्मुखम्।